1948 భాద్రపద మాసం 27వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 17వ తేదీ గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహర్ట్స్ పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే వినొచ్చు. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 45 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട സമയം 6 ഗണ്ടലുകാ വസ്തുന്നതി. മരികൊന്നി ക്ഷണാലലോ హిందీలో వార్తల్ని ఆ తర్వాత ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందామో.

భక్త జనులకు వందనం అభివందనం, ఆర్త జనులకు నందనం ఆ హృది నందనం, వరనిధి దయా

అయిన సాయి సన్నిధి తరగని పెన్నిధి అని మనం నిరంతరం మననం చేసుకోవడానికి వ్రతాభక్తిగా ఈ షిరిడీ శ్రీపతిని అంకితం చేస్తున్నాము.

ఇంతవరకు ప్రార్థన కార్యక్రమంలో విన్నవి షిరిడీ హారతులు. ఇంతటితో ఈరోజటి ప్రార్థనా భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ స్తోత్రంను విందాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:40. ఇయాల్టి కార్యక్రమాలు ఈరోజు ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలు, అవి ప్రసారమయ్యేటి సమయాలను విందాము. పొద్దుట పూట ప్రసారంలో 7:30 నుంచి 8 గంటల వరకు అమ్మటాల సంగతులు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజటి ఈ కార్యక్రమంలో విందాము పానంపదలం శీర్షికన కీళ్లవాతం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బీకేఎస్ వైద్యాధికారి చక్కుల నరేందర్ ప్రసంగాన్ని విందాం. తెలంగాణలో విశ్వకర్మ జయంతి, తెలంగాణలో విశ్వ బ్రాహ్మణ సమాజ వృత్తులు కథారచిత రచయిత బి మురళీధర్ ప్రసంగాన్ని విందాము. విశ్వకర్మ జయంతి సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక ఉద్విగ్న అనుభవం, హైదరాబాద్ విమోచనం సెప్టెంబర్ 1940 నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి దాశరథి కృష్ణమాచారి యాత్రా స్మృతి నుంచి 2 వ్యాసాలు సుమనస్పతి రెడ్డి కంఠంలో విందాము. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. 8:00 సమాచార ప్రభాత్, 8:30 మార్నింగ్ న్యూస్, వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం 72వ భాగాన్ని వినడం మరవకుండ్రి. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఇక శ్రోతలు, మీకెంతగానో నచ్చేటటువంటి, మిమ్మల్ని అలరించేటటువంటి పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుటపూట ప్రసారంలో 8:45 నుంచి 9 గంటల వరకు, 9:30 నుంచి 10 గంటల వరకు సింగిడి సినిమా పాటల్ని వినొచ్చు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కూడా కోరుకోవచ్చు. ఇక ఈ పాటల కార్యక్రమంలో మధ్యలో 9 నుంచి 9:30 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించిన సింహ వాహన సేవలపై నిర్వహించేటటువంటి ప్రత్యక్ష వ్యాఖ్యానము హైదరాబాద్ కేంద్రం నుంచి విడుదలవుతుంది. ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు పొద్దుగల 10:00 నుంచి 3:30 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 నుంచి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలను విందాం ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుర్రి పాట ఇనుండ్రి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:30 పిల్లల కోసం వినిపిస్తున్నటువంటి కతిందాం శీర్షికన వరంగల్ బడి పిల్లల కథల సంపుటి నుంచి నిజమైన స్నేహితుడు కథను, ఆదిలాబాద్ బడి పిల్లల కథల సంపుటి నుంచి రాజ్యాటన మరియు రాజతపన కథల్ని చదివి వినిపిస్తారు సంధ్యలీల జీ జ్యోతి. ఈ కథల్ని రాసింది మణికొండ వేద కుమార్. లలిత సంగీత కార్యక్రమంలో జక్కేపల్లి నాగేశ్వరరావు గారు పాడిన లలిత గీతాలను వినొచ్చు 5:45. పల్లె పదాలు కార్యక్రమంలో సాయంత్రం 6:20 మావల మండలం బట్టి సవర్గమ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన అంబాడి మహారాజు పాటల్ని, అట్లనే తలమడుగు మండలం కజ్జల గ్రామానికి చెందిన దాసరి సునీత బృందం పాడిన బాజీరావు మహారాజు పాటల్ని వినడం మరవద్దు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రాత్రి 7:30 ప్రసారం. దీంట్లో జీవకంచగా కరోనా సాగు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట వింటారు. మక్క పసుపు పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం మంజులాపూర్ గ్రామానికి చెందిన రైతు దేవరమైన మొగులాలతో ముచ్చట ఉంటుంది. జపాన్ లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ రాత్రి 8:00 ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాన్ని వినొచ్చు. ఇక సాయంత్రం పూట ప్రసారంలో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రిలో హుషారులో 8:30 హుషారైన పాటల్ని వినొచ్చు. 10:30 మధ్యమలో హాయైన పాత కొత్త పాటల్ని వినడు మరవకుండ్రి.
సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తలను విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలను ఢిల్లీ నుంచి, 7:00 జిల్లా సమాచార లేఖను, 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.

0: యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎం జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: श्रीमोदिनः एकाधिकद्विसहस्रतमस्य वर्षस्य अक्टूबर मासस्य सप्तमे दिनांके शपथग्रहणस्य पञ्चविंशतिवर्ष पूर्तिरपि स्मरिष्यते। प्रधानमन्त्रिणः जन्मदिवसः अद्य सेवादिवसरूपेण आचरिष्यते तथा देशस्य विभिन्नेषु भागेषु रक्तदानशिबिराणि आयोजयिष्यन्ते। अद्य सायंकाले आशीर्वाद का दिया इति कार्यक्रममपि आयोजयिष्यते। अस्मिन् कार्यक्रमे परिवाराः प्रधानमन्त्रिणः पञ्चविंशति वर्षीय जनसेवायै कृतज्ञतां प्रकटयन्तः दीपाः प्रज्वालयिष्यन्ते। अद्य प्रधानमन्त्री विश्वकर्मा योजनायाः त्रिवर्षाः पूरिताः। अस्याः योजनायाः अन्तर्गतं 30 लक्ष लाभार्थिनां पञ्जीकरणेन महत्वपूर्णं सोपानम् अधिगतमस्ति। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना 23-2000 तमे वर्षे अस्याः योजनायाः शुभारम्भः कृतः आसीत्। अस्याः योजनायाः उद्देश्यम् 18 निर्दिष्टेषु पारम्परिकव्यवसायेषु संलग्नेभ्यः कर्मिभ्यः शिल्पकारेभ्यश्च आरम्भात् अन्तिमचरणपर्यन्तं सर्वविधसहायतां प्रदातुम् अस्ति। तमिलनाडुराज्ये मदुरान्तकं धारापुरं चेत्येतयोः विधानसभानिर्वाचनक्षेत्रयोः आयोक्ष्यमाणेभ्यः उपनिर्वाचनेभ्यः अद्य नामाङ्कनपत्रप्रस्तुतेः अन्तिमः दिवसः अस्ति। मतदानम् आगामिमासस्य 6 दिनांके भविष्यति। मतगणना च आगामिमासस्य 9 दिनांके भविष्यति। भारतेन स्वघोषितः पाकिस्तान चीन सीमा संयुक्तायोगः अस्वीकृतः। भारतस्य कथनमस्ति यत् अवैधेन बलपूर्वकेण च आधिपत्येन अधीन भारतीय प्रदेश सम्बद्धासु व्यवस्थासु प्रवेशाय पाकिस्तानस्य कश्चिदपि वैधानिकाधिकारः नास्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य बिहार उपहिमालय पश्चिम बंगाल केरलम तमिलनाडु प्रदेशेषु पूर्वोत्तर भारतस्य केषुचित् भागेषु च प्रचंड वृष्टिः भविष्यति इति पूर्वानुमानं कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायाम् अद्य सायं 7:30 दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे श्रृंखलायाः तृतीयान्तिमायां 20-20 अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जिल्ला समाचार लेखा ఈనాటి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల పర్యటనలో మండలంలో 4 గ్రామాల చొప్పున 2 మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేయూత అందిస్తామన్నారు. చెక్ డ్యాం నిర్మాణానికి కృషి చేస్తామని, గతంలో తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూముల అంశంపై రైతులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దిగువ మానేరు జలాశయం వద్ద చేప పిల్లల పెంపక కేంద్రం స్థలంలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఫర్ మర్రెల్ పేరిట ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2.5 కోట్ల రూపాయలతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు జిల్లా మత్స్యశాఖాధికారి విజయభారతి తెలిపారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని బీమా కార్యాలయాల్లో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అంబేద్కర్ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తీజ్ పండుగ గిరిజనులు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రం 11వ డివిజన్లో జరిగిన తీజ్ వేడుకలకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ తీజ్ పండుగ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భూభారతి రీసర్వే పురోగతి, గ్రామాల వారీగా జరుగుతున్న పనులు, సర్వేను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సర్వే కోసం ప్రభుత్వం

0: 70 గ్రామాలను ఎంపిక చేసిందని, ప్రస్తుతం 16 గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటుగా మరో 15 గ్రామాల్లో వెంటనే గ్రామసభలు నిర్వహించి రీసర్వే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ముందుగానే సమాచారం అందించి వారిని ప్రక్రియలో భాగస్వాములను చేయాలని రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించాడు. సెప్టెంబర్ 9 అర్ధరాత్రి సమిట్ క్యాంపు నుండి బయలుదేరిన ఆయన ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తూ సముద్ర మట్టానికి 5,819 మీటర్ల ఎత్తులో ఉన్న రుద్రగైర పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అక్కడ సే నో టు డ్రగ్స్ బ్యానర్ ను ప్రదర్శించారు. టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి జిల్లాలోని 220 కేవీ సబ్స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి పరిస్థితిని, విద్యుత్ ప్రసార తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకత, నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు సంస్థ నుండి ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అనసూయ సీతక్క నుంచి గ్రామ సర్పంచ్ వీర్ల నరసింగరావు ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 పాలన, దేశాభివృద్ది ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం తెలిపారు. ముంబై ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్న 13వ ఐఫాట్ ఇండియా 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో జరిగిన 17వ రాష్టస్థాయి సబ్ జూనియర్ బాలికల యోగా కార్యక్రమం 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. రాష్టంలోని 23 జిల్లాల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి అల్ఫోర్స్ సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేత క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనపరిచి వరుసగా 17వసారి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం విశేషం.
1: ఇంతవరకు శ్రీ హెచ్ సంపత్ కుమార్ అందించిన కరీంనగర్ జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మధుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

0: 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడనగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడనగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమం లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు

0: తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25 మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంత్ నాగ్కి 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22 జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంత్ నాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంత్ నాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంత్ నాగ్ పేరుందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంత్ నాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన వినోద సంగీత భరితం ఇట్లా అన్ని రకాల అంశాలను కలగలిపి అక్కడికొచ్చేటి ముచ్చట్లు నింపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజటి ఈ కార్యక్రమంలో విందాము పానంపదలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బీకేఎస్ వైద్యాధికారి చక్ర నరేందర్ ప్రసంగాన్ని విందాం. విశ్వకర్మ జయంతి సందర్భంగా తెలంగాణలో విశ్వబ్రాహ్మణ సమాజ వృత్తులు, దీని గురించి కథ రచయిత బి మురళీధర్ ప్రసంగాన్ని విందాం. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఒక ఉద్విగ్న అనుభవం, హైదరాబాద్ విమోచనం సెప్టెంబర్ 1948 నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి దాశరథి కృష్ణమాచార్య యాత్రా స్మృతి నుంచి 2 వ్యాసాలు సుమనస్పతి రెడ్డి కంఠంలో విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. అలటి అమ్మటాల సంగతుల కార్యక్రమంలో ట్యూన్ చేసుకుని వింటనే ఉండుండ్రి 100.2 FM. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం శుక్లపక్షం షష్ఠి, అనురాధ నక్షత్రం గురువారం. వాతావరణ సూచన. సాధారణంగా ఎండగానే ఉంటుంది. గాలి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వీచేటి అవకాశం ఉంది. గాల్లో తేమ 88% ఉంది. రానున్న 24

గంటలలో నమోదయ్య ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్టం 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 24 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన విన్నారు. అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి. ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాము.

0: ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఆస్వాదించినాం కదా, ఇప్పుడు వ్యవసాయ దారుల కోసం విందాము వ్యవసాయ సలహాని.
1: డాక్టర్ బి రాజేశ్వరి, నేను సీనియర్ ప్రొఫెసర్ గా ప్లాంట్ పెథాలజీ విభాగం కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ లో పనిచేస్తున్నానండి. సోయా చిక్కుళ్ళు కనుక సమగ్రంగా సస్యరక్షణ అనేది ఎప్పటికప్పుడు చేపట్టాలి. మొన్న ఏంటంటే మనకి ప్రతి 15 రోజుల వ్యవధిలో ఒకటి కార్బనాసిన్ ముందు కనుక చల్లుకున్నట్లయితే ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ తర్వాత మనం మ్యాంకోజెబ్ ముందు చల్లుకోవటం అనేది కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఆకుల మీద మచ్చలు అనేవన్నీ రావటం జరుగుతుంది. ఇవే కాకుండా టెబుకొనజోల్ పాలిక్యూర్ అనే ముందు కూడా ఉంటుంది. దాన్ని 100 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కనుక కలుపుకొని చల్లుకున్నట్లయితే మనకి ఆకుల మీద అయినటువంటి మచ్చలు కానివ్వండి, ఈ మచ్చ తెగులు కాని సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంది. అలానే మనం ఏంటంటే కాండం దొల్చే ఈగ ఒకటి, పెంకు పురుగు అనేది కూడా, ఈ రెండు ఎక్కువగా పంటను నష్టం చేస్తున్నాయి. అలానే మనకి రబ్బర్ పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి మనము వాటి నివారణకి మనం 40 రోజుల తర్వాత మనం ఏం చేసుకోవాలనంటే మనం ఫ్లూబెండామైడ్ ప్లస్ డెల్టామిత్రిన్, దీని ఫెనాస్క్విక్ అంటాము, దీనికి టెబుకొనజోల్ అనే ముందు కలుపుకొని మనం పంట పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ రబ్బర్ పురుగు అనేది కూడా 40 రోజుల వరకు కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. కాబట్టి రైతులందరూ కూడా ఈ సమగ్ర సస్యరక్షణ విధానము సోయా చిక్కుళ్ళు కనుక చేసుకున్నట్లయితే మనకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని తెలియజేస్తున్నామండి.
0: ఇది ఈరోజటి వ్యవసాయ సలహా. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో మరొక వ్యవసాయ సలహా వస్తుంది, వినడం మరవకుండ్రి.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజు ఒక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా పండుగ రోజు, ప్రత్యేక రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఈ రోజుకు ఉన్నటువంటి విశేషాలను ఒకసారి గమనిద్దాం. సంఘ సంస్కర్త ఈవి రామస్వామి నాయకర్, భారతీయ కామిక్ సృష్టికర్త అనంత్ పాయ్, ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్, వీళ్ళ ముగ్గురి జయంతులు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అట్లనే సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త టి సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు కూడా. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం, అట్లనే విశ్వకర్మ జయంతి కూడా.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదిలం. ఈ రోజటి పానం పదిలం శీర్షికన కీలవాతం. కీళ్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్య, దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా ఇప్పుడు చెప్తున్నారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బీకేఎస్ వైద్యాధికారి జక్కుల నరేందర్ తన ప్రసంగంలో. ఇప్పుడు అది విందాం.
1: ఆయుర్వేదంలో సుమారు 80 రకాల వాత వ్యాధుల గురించి వివరించడం జరిగింది. అందులో మనం ఈరోజు 3 ముఖ్యమైనటువంటి కీళ్ల వాతాలు రాకుండా మనం ఏమేమి పాటించాలి వాటి గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మొదటిది సంధివాతం. సంధివాతం అంటే మోడర్న్ మెడిసిన్ లో ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆమవాతము అంటే రుమాటిక్ ఆర్థరైటిస్, గౌట్ వాతరక్తము అని అంటారు. దీంట్లో సంధివాతం అనేటువంటిది మనకు ఎముకలలో కాల్షియం అనేటువంటి తగ్గడం వల్ల వస్తుంది. మిగిలిన 2 రకాలైనటువంటి వాతాలు మనం అసంబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించడం వల్ల వస్తున్నాయి. దాంట్లో వాతరక్తం గాని తర్వాత ఆమవాతం గాని సరి అయినటువంటి ఆహార విహారాలు అనేటువంటివి పాటించినట్లయితే ఈ 2 రకాలైనటువంటి వాతాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ వాత వ్యాధులు అనేటువంటివి రాకుండా ఉండాలంటే అందరం ఖచ్చితంగా 4 రకాలైనటువంటి నియమాలను మనం పాటించాలి. అందులో మొదటిది బరువును నియంత్రించుకోవడం, వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. రెండవది సరి అయినటువంటి వ్యాయామాన్ని చేయాలి. మూడవది సరి అయిన ప్రమాణంలో నీళ్లను మనం తాగాలి. నాలుగవది సరి అయినటువంటి ఆహార నియమాలను పాటించాలి. దీంట్లో బరువుని నియంత్రించుకోవడం, మనకు ఈ వాత వ్యాధులు అనేటువంటి వాటిలో మేజర్గా బరువుని మనం ఎందుకు నియంత్రించుకోవాలంటే మనకు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఒక మనిషి తన ఎత్తుకు తగిన బరువు కన్నా 1 కేజీ అనేటువంటిది ఎక్కువ ఉన్నట్లయితే అతని మోకాళ్ల మీద 5 రెట్ల ఒత్తిడి అనేటువంటిది పడుతుంది అని చెప్తుంది. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక వ్యక్తి 165 సెంటీమీటర్లు ఉన్నాడు అనుకోండి, అతని ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలంటే 65 కేజీలు. ఇప్పుడు 65 కేజీల కన్నా 1 కేజీ అనేటువంటిది ఎక్కువ పెరిగినా గాని అతని మోకీళ్ల మీద 5 రెట్ల బరువు అనేటువంటిది పడుతుంది. కాబట్టి ఈ బరువు అనేటువంటిది పడడం వల్ల మనకేమైతుంది, ఎముకల లోపల నొప్పి వాపు అనేటువంటిది సంభవించి ఈ ఆర్థరైటిస్ అనేటువంటిది వచ్చే ఆస్కారం అనేటువంటిది ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా బరువుని నియంత్రించుకోవాలి. తర్వాత రెండవది సరి అయినటువంటి వ్యాయామాన్ని చేయాలి. ఈ కీళ్ల వాతంలో మేజర్గా ఏమవుతుందంటే జాయింట్స్ లోపల కదలికలు అనేటువంటివి తగ్గుతాయి. కాబట్టి మనం తేలికపాటి వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. వ్యాయామంలో మనము ముఖ్యంగా సైక్లింగ్ అండ్ వాకింగ్ అనేటువంటిది చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎటువంటి ఈ ఆర్థరైటిస్ గాని ఇలాంటి కీళ్ల నొప్పులు మనకు దరిచేరవు. తర్వాత ఒకవేళ మనం ఆర్థరైటిస్ తో బాధపడుతున్నా గాని మనం ఖచ్చితంగా వాకింగ్ అనేటువంటిది చేయాలి. ఎందుకు అని అంటే వాకింగ్ చేయడం వల్ల, సైక్లింగ్ చేయడం వల్ల మనకు మోకీళ్ల మధ్యలో ఉండేటువంటి సైనోవియల్ ద్రవం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ అనేటువంటిది నొప్పులున్న వాళ్ళు చేయాలి. కాకపోతే ఈ స్క్వాట్స్ అని అంటారు, స్క్వాట్స్ అంటే ఏంది, గుంజీలు తీయడం, గుంజీలు తీయడం అనేటువంటివి మాత్రం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే గుంజీలు తీసేటప్పుడు మనము కీలు అనేటువంటిది 90 డిగ్రీల కన్నా ఎక్కువ అంచడం వల్ల మనకు ఈ పటెల్లో ఫీమోరల్ కంపార్ట్మెంట్ లో ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ పడడం వల్ల నొప్పి అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము స్క్వాట్స్ అంటే గుంజీళ్ళు అనేటువంటివి ఈ నొప్పులున్న వాళ్ళు చేయకూడదు. తర్వాత కొందరు అధికమైనటువంటి బరువు ఉంటారు, బరువు ఉండి వాళ్ళు పద్మాసనం అనేటువంటి చేయడానికి ప్రయత్నిస్తారు, అలాంటివి కూడా మనము చేయకూడదు. దీని ద్వారా కూడా మనకు ఈ పటెల్లో ఫీమోరల్ కంపార్ట్మెంట్ లో మనకు ప్రెజర్ అనేటువంటిది పెరిగి మనకు నొప్పి అనేటువంటిది వచ్చేటందుకు ఆస్కారం ఉంటుంది. స్తబ్దమైనటువంటి జీవన విధానాన్ని మనం మానేయాలి. అంటే ఒకే చోట కూర్చొని ఎక్కువగా ఉండకూడదు. కంప్లీట్ గా రెస్ట్ అనేటువంటిది కూడా తీసుకోకూడదు. ఎందుకు అని అంటే, ఖచ్చితంగా మనకు ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది పెరగాలి అంటే మనం కీళ్ల యొక్క కదలికలు అనేటువంటివి చేస్తూ ఉండాల్సిందే. తర్వాత మూడవది, సరి అయిన మోతాదులో నీళ్లు తాగడం. చాలా మంది ఈ నీళ్లు తాగడాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నీళ్లు అనేటువంటివి సరి అయిన మోతాదులో తాగాలి. ఎందుకు తాగాలి అని అంటే, నీళ్లు అనేటువంటివి తాగడం వల్ల శరీరం లోపల జీవక్రియలు అనేటువంటివి సరి అయిన రీతిలో జరిగి మనకు ఈ కీళ్ల చుట్టూ ఉన్నటువంటి కండరాల లోపల జీవక్రియల వేగం అనేటువంటిది పెరిగి కండరాలు ఉత్తేజితమై కండరాలు బలవర్ధకమై కీళ్ల వాతం అనేటువంటి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మనం గమనిస్తే రుమాటిక్ ఆర్థరైటిస్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. మనము సరైన మోతాదులో నీళ్లనేటువంటి తాగినట్లయితే ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది మూత్రం ద్వారా బయటకు పోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. నాలుగవది, సరి అయినటువంటి ఆహార నియమాలు అనేటువంటివి పాటించాలి. మరి ఈ కీళ్ల వాతం రాకుండా ఎటువంటి ఆహారాలను మనం తీసుకోవాలి? వీటిని మనం గమనించినట్లయితే మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా రెండు రకాల పదార్థాలు అనేటువంటివి ఉండేటట్లు చూసుకోవాలి. దాంట్లో మొదటిది సల్ఫా రాపో కాంపౌండ్స్, రెండవది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ సల్ఫా రాపో కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే, ఇవి మన మోకాళ్లలో గుజ్జు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ ను కూడా పెంచుతుంది. రెండవది యాంటీ ఆక్సిడెంట్స్. మనము రోజువారీ చేసేటటువంటి పనుల వల్ల మనం గుర్తించలేనంతగా ఎముకల లోపల చిన్న చిన్న చిన్న చిన్న పొలుసులు అనేటువంటివి రాలుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు కొత్తవి తయారవుతూ ఉండాలి. దీన్ని మనం ఏమంటామంటే రీమోడలింగ్ ప్రాసెస్ అని అంటాం. ఈ రీమోడలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరగాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం తినే ఆహారంలో ఈ సల్ఫా రాపో కాంపౌండ్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఉండేలాగా చూసుకోవాలి. మరి ఇవి ఏవి తింటే మనకి దొరుకుతాయి అనేది మనం చూస్తే, మేజర్గా పిండి పదార్థాల్లో మనకు బ్రౌన్ రైస్ మరియు ఓట్స్, వీటిని తీసుకున్నట్లయితే మనకు ఈ సల్ఫా రాపో కాంపౌండ్స్ అనేటువంటివి దొరుకుతాయి. తర్వాత కూరగాయల్లో బ్రకోలీ, క్యాబేజీ వీటిని ఎక్కువగా తీసుకోవాలి. మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి పండ్లల్లో ఎక్కువగా ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, నిమ్మ, నారింజ, కమలా పండ్లు, వీటి లోపల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ తర్వాత స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వీటి లోపల కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి విరివిగా లభిస్తాయి. మనము ఇంకా చూసినట్లయితే ఇప్పుడు ఉసిరికాయ అనేటువంటిది ఉంటుంది. ఈ ఉసిరికాయను కూడా మనం డైలీ తిన్నట్లయితే మనం యాంటీ ఆక్సిడెంట్స్ పొందవచ్చు. ఇప్పుడు ఈ ఉసిరికాయను డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే మనకు ఆమ్లా చూర్ణ అని, తర్వాత ఆమ్లా క్యాండీ అని, ఆమ్లా చట్పట అని, తర్వాత చవన్ ప్రాష్ లేహము, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రూపాలలో మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. కాబట్టి వీటిని మనం డైలీ తినడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనకు తిప్పతీగ అనేటువంటిది ఒక మంచి ఆయుర్వేదిక్ ఔషధం అనేటువంటిది ఉంటుంది. ఈ తిప్పతీగనే గిలోయ్ అని అంటారు. ఈ గిలోయ్ అనేటువంటిది మనకు మార్కెట్లో గిలోయ్ గన్ వడ్డీ అని, తర్వాత అశ్వగంధతో కలిసి గిలోయ్ అశ్వగంధ టాబ్లెట్స్ అని దొరుకుతున్నాయి. వీటిని కూడా వాడినట్లయితే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి మన శరీరంలో ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలలో మనకు అల్లము, వెల్లుల్లి, పసుపు వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి దొరుకుతాయి. మరి మాంసాహారులు వేటిని తీసుకున్నట్లయితే కీళ్ళు అనేటువంటివి ఆరోగ్యంగా ఉంటాయి, కీళ్ల వాతం అనేటువంటిది తగ్గించుకోవచ్చు అంటే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి పదార్థాలు ముఖ్యంగా చేపలు వీటిని తీసుకున్నట్లయితే మనకు కీళ్ల యొక్క ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతుంటుంది. తర్వాత మనం అందరం చేసే తప్పేందంటే, ఈ గ్రీన్ టీ అనేటువంటిది తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి పెరుగుతాయి. అదే మనము ఈ పాల ఛాయ తాగినట్లయితే ఆ పత్తిలో ఉండేటువంటి నికోటిన్ అనేటువంటి పదార్థం వల్ల కీళ్ల లోపల అరుగుదల అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇవి మనం ఎక్కువగా తీసుకోవాలి. ఆల్మండ్, వాల్

0: వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే కీళ్ల లోపల కాల్షియం అనేటువంటిది పెరిగి మనకు నొప్పులు అనేటువంటివి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఓట్స్ మరియు రాగి వీటి లోపల కాల్షియం అనేటువంటిది ఎక్కువ మోతాదులో ఉంటుంది, కాబట్టి వీటిని కూడా తీసుకోవాలి. మనము వంటకు వాడేటటువంటి నూనెలలో ముఖ్యంగా మనం ఆలివ్ ఆయిల్తో వంట చేసుకుంటే ఈ కీళ్లవాతం అనేటువంటి సమస్య నుంచి మనం బయటపడచ్చు. ఎందుకు అంటే ఆలివ్ ఆయిల్లో ఒలియో కాంతాల్ అనేటువంటిది ఉంటుంది. ఇది సేమ్ మనకు పారాసెటమాల్ ఎట్లనైతే వర్క్ చేస్తుందో అదే విధంగా ఈ ఒలియో కాంతాల్ అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేటువంటిది మనం వంటలో కనుక యూజ్ చేసినట్లయితే మనకు నొప్పులు అనేటువంటివి తగ్గే ఆస్కారం ఉంటుంది. మనం ఛాయలో గ్రీన్ టీ అనేటువంటిది తాగడం ఉత్తమం. ఎందుకనంటే గ్రీన్ టీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ విరివిగా లభిస్తాయి. వాతం నొప్పులతో బాధపడేటటువంటి వాళ్ళు ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోవాలి? దీంట్లో మనం చూసినట్లయితే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మాంసాన్ని మనం తీసుకోవద్దు. ఎందుకు అంటే వీటి లోపల ప్యూరిన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్యూరిన్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని పెంచి మనకు వాతాన్ని పెంపొందిస్తుంది, నొప్పులను వాపుని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎటువంటి జంతు సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మనకు చేపలు, వీటి లోపల ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే మనకు ఈ కీళ్ల లోపల ఉన్నటువంటి వాపుని తగ్గిస్తాయి. కాబట్టి మనము ఎక్కువగా చేపలు వీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మద్యపానాన్ని ఖచ్చితంగా మానేయాలి. ఎందుకు అంటే ఈ మద్యపానం తాగడం వల్ల రక్తం లోపల యూరిక్ యాసిడ్ అనేటువంటిది పెంచుతుంది. దీని ద్వారా గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి సమస్య వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: పానం పదలం ఈ శీర్షికన కీళ్లవాతం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి పూర్తి వివరాలు అందించారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బీకేఎస్ వైద్యాధికారి జక్కుల నరందర్ తన ప్రసంగంలో. ఇప్పుడు విన్నటువంటి ఈ ప్రసంగాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: తెలంగాణ యాసా బాసలకు అచ్చమైన నెలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఈ 4 జిల్లాల కుమ్రం, భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక FM ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమాన్ని. ఈరోజు విశ్వకర్మ జయంతి. దైవిక వాస్తుశిల్పి అయిన శ్రీ విశ్వకర్మ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే పవిత్రమైన పండుగ ఇది. ప్రతి సంవత్సరం హిందూ సౌరమానం ప్రకారం సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించే రోజును విశ్వకర్మ జయంతిగా భావిస్తారు. విశ్వకర్మను సృష్టికర్తగా, దైవశిల్పిగా భక్తులు కొలుస్తారు. ఈరోజు ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్స్, హస్తకళాకారులు తమ వృత్తికి ఉపయోగించేటటువంటి పనిముట్లు, యంత్రాలు మరియు వాహనాలను ప్రత్యేకంగా పూజిస్తారు. మనం పని చేయటానికి ఉపయోగించే పరికరాలు మరియు శిల్ప విద్యకు గౌరవం ఇవ్వటమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇప్పుడు విందాము తెలంగాణలో విశ్వ బ్రాహ్మణ సమాజ వృత్తులు. దీని గురించి కథా రచయిత బి. మురళీధర్ తన ప్రసంగంలో

0: వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని విందాం.
1: అందమైన ప్రకృతి సంపదతో, అపారమైన జలవనరులతో ప్రాచీన కాలం నుండే సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణలో మానవ నాగరికత ప్రారంభం అయినప్పటి నుండే ఇప్పటిదాకా అనేక వృత్తులు ఇక్కడ మనుగడ సాగించాయి. ఈ వృత్తులు మానవ నాగరికత మరింత అభివృద్ధి చెందడానికి, మానవ జీవన సంఘర్షణను మరింత తేలికపరచడానికి ఉపయోగపడ్డాయి. ఈ వృత్తుల ప్రస్థానం గురించి, మానవ నాగరికతను అనేక మలుపులు తిప్పుతూ అభివృద్ధి వైపు, సంపద వైపు నడిపించిన విశ్వబ్రాహ్మణ సమాజం చేపట్టిన 5 ప్రధాన వృత్తుల గురించి తెలుసుకుందాం. సమాజానికి సంపదను సృష్టించే శ్రమజీవన వర్గాల కోసం పనిముట్లను, పరికరాలను రూపొందించి ఇచ్చిన వృత్తులు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. అందులో విశ్వబ్రాహ్మణ సమాజం చేపట్టిన ఈ 5 వృత్తులు ఎంతో నైపుణ్యంతో, అద్భుతమైన సాంకేతికతతో కూడుకున్నవి. ఈ వృత్తుల్లోని మెలకువలను, వారి వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ముందుగా వడ్డవృత్తి గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తున్న ఈ వృత్తి సమాజానికి అత్యవసరమైన వృత్తిగా భావింపబడింది. సకల మానవాళికి ఆహారం వ్యవసాయం నుండే లభ్యమవుతుంది కదా. వ్యవసాయ వృత్తిని మెరుగ్గా, అలవోకగా చేయాలంటే వడ్లవారు రూపొందించిన పరికరాలు పనిముట్లు ఆధారం. ఎద్దబండి, కాడి, ఇరుసు, నాగలి, గుంటుక, జటిగామ, సరితే, దంతే ఇలాంటి పరికరాలు వ్యవసాయానికి అత్యవసరం. ఈ పరికరాలన్నీ వడ్లవారి నైపుణ్యానికి, సాంకేతిక విజ్ఞానానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎడ్లబండికి ఉపయోగించే గారెలు అంటే బండి చక్రాలు ఆదిలాబాద్ ప్రాంతంలో టేకు చెక్కతో రూపొందిస్తారు. ఈ బండి చక్రాలు వడ్డవారి గొప్ప సాంకేతిక నైపుణ్యానికి అద్దం పట్టడమే కాకుండా వారి సౌందర్య దృష్టిని కూడా మనకు తేటతెల్లం చేస్తాయి. ఆకులు, పేరలు, కుండలు అనే విడిభాగాలను కూర్చి ఈ చక్రాలను తయారు చేసేవారు ఇప్పుడు కొందరే మిగిలారు. బండిగారెలపై తీగలను, పువ్వులను చెక్కడం వల్ల వాటి అందం మరింత ఇనుమడిస్తుంది కదా. వడ్డవారు వ్యవసాయానికే కాకుండా ప్రజలు నిత్యం ఉపయోగించే అనేక వినియోగ వస్తువులను కూడా రూపొందించేవారు. చిన్నపిల్లలు నడక నేర్చుకోవడానికి పనికి వచ్చే 3 గారెల బండి మొదలుకొని, యుక్త వయసులో ఆడుకునే జంత్రం పట్టిన అందమైన బొంగరాలు, గిల్లిదండలాటలు ఆడుకునే పరికరాలు చేసిచ్చేవారు ఈ వడ్డవారు. ఇప్పటి 60 ఏండ్ల పైబడిన వారంతా వడ్డవారు చేసిన 3 చక్రాల బండిని పట్టుకునే తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకున్నవారే కదా. ఊళ్ళో ఉన్న వ్యవసాయ కుటుంబాలను వడ్డవారి కుటుంబాలు సమానంగా పంచుకొని అరక పనిచేస్తారు. వాళ్లను తమ ఇంటి వడ్డోలుగా పిలుచుకొని సంవత్సరానికింత దాని అంటే పారితోషికం ఇస్తారు రైతన్నలు. దానిలో అన్ని రకాల ధాన్యాలను అంటే వ్యవసాయదారుడికి ఎన్ని రకాల ధాన్యాలు పండుతాయో అన్ని రకాల దినుసుల్ని వారికి సమర్పించుకుంటారు. వడ్లవారికి ఏ చెట్టు కర్రతో ఏ పరికరం, ఏ పనిముట్టు చేస్తే అది ఎక్కువ కాలం మనగలుగుతుందన్న విజ్ఞానం పరంపరగా రావడం వల్ల వారు చేసిన వస్తువులు 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో పల్సి అనే గ్రామంలో ఆనాటి జమీందారీ మహిళను పూర్తిగా టేకు కర్రతో చక్కని నగిసి పనితనంతో నిర్మించారు. దాదాపు 250 సంవత్సరాలుగా ఆ నివాసం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఆదిలాబాద్కు అతి సమీపంలో ఉన్న తాంసి గ్రామంలో 200 సంవత్సరాల కింద నిర్మించిన టేకు చెక్కతో చేసిన ఒక చక్కటి గృహం ఈనాటికి ఇంకా తన సౌందర్యాన్ని వెదజల్లుతూనే ఉంది. వీలున్నవారు తాంసికి పోయి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. వడ్లవారికి వృక్షాల ఔషధ గుణాలు కూడా తెలుసు. అందుకనే వంటింట్లో వాడే రోకల్ని కేవలం రేలకర్రతోనైనా, సండకర్రతోనైనా చేస్తారు. రోజు దినుసులు నూరేటప్పుడు వాటిలోని సారం కొంత అందులో కలిసి మరి ఆ వంటలు మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారవుతాయి. అలాగే తెడ్లు, గరిటెలు కూడా ప్రత్యేకంగా రూపొందిస్తారు. పూర్వం వడ్లవారు చేసిన పట్టి మంచాలు, పందిరి మంచాలు ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఇంకా మిగిలిన్నాయి. ఇక ఆ ద్వారబంధాలపై అంటే దర్వాజాలపై, తలుపులపై, బంగ్లా తనబ్బీలపై వడ్లవారి పనితనం ఎంతో కళాత్మకంగా ఉండి చూపరులను అబ్బురపరుస్తుంది. మానవ జీవన విధానాన్ని మరింత సౌందర్యవంతం, సౌకర్యవంతం చేసే ఈ వడ్డవృత్తి ఎంతో గొప్పది. 2వది కమ్మరి వృత్తి. కమ్మరి వృత్తి నిజానికి ఎంతో ప్రాణాపాయమైన, ఎంతో ప్రమాదకరమైన వృత్తి. ఎందుకంటే మొత్తం కరగబోసిన ఇనుముతోనే వివిధ వస్తువులను తయారు చేయవలసి రావడం వలన ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్ర గాయాలు కావడమో, ఒక్కోసారి ప్రాణాలు పోవడమో జరగవచ్చు. కమ్మరి వృత్తిలో ఉన్నవారు లోహ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వారు కావడం వలన, వృత్తిలోని మెలకువలను తరతరాలుగా అవపోసన పట్టడం వలన, కొలిమి నిర్మాణం మొదలుకొని తోలుతిత్తులతో గాలి ఊదడం, లోహపు

0: కడ్డీలపై లాఘవంగా సమ్మెటపోట్లు వేయడం వరకు ఎంతో నైపుణ్యంతో పనిచేస్తారు. వ్యవసాయానికి అవసరమైన మరో అత్యవసరమైన వృత్తి ఈ కమ్మరి వృత్తి. కొడవళ్ళు, గొడ్డళ్ళు, నాగలికరులు, పారలు, పలుగులు, ధాన్యం కొల్చే చిట్యాగలు, మాన్కలు తయారు చేయడంలో కూడా వీరి వృత్తిలో భాగమే. అయితే ఇనుముతో తయారయ్యే కొన్ని వినియోగ వస్తువులపై అందమైన నగిశీలను కూడా రూపొందించేవారు. కొడవలి చివర పీటి దగ్గర అందమైన చిలుకలు, మాన్కలపై తీగలు, పువ్వులు, చివరికి మంగలివారు వాడే పరికరాల డబ్బా మంగలి కల్పపై కూడా అందమైన నగిశీలను వీరు రూపొందించేవారు. నగిశీల కాగడాపిడులు కూడా కమ్మరివారి సౌందర్య దృష్టికి నిదర్శనంగా నిలిచేవి. వ్యవసాయంలో యాంత్రీకరణ, గృహావసరాల్లో స్టెయిన్లెస్ స్టీల్ రావడంతో కమ్మర వృత్తి అక్కడక్కడ పల్లెటూళ్ళలో మాత్రమే ఇంకా కొనవూపుతో ఉంది. బట్టి సొమ్ములు, వాటి డిజైన్ మారుతుండేవి. ముక్కు చెవులు కుట్టి వాటికి పోగులను, ముక్కు పుడుకలను అలంకరించడం ఆచారంగా ఉండేది. ఈ ఆచారం వెనుక ఆరోగ్య శాస్త్రం కూడా ఇమిడి ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల చెవులకు రంధ్రాలు చేసి, గూపకు ఒక రంధ్రం చేసి ఆభరణాలను తొడగడం వలన గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేవని చెప్తారు. తమ జన్మ నక్షత్రాన్ని బట్టి ఉంగరంలో, నవరత్నాల్లో దేనిని ధరించాలో కంసాలి వాళ్లకు బాగా తెలిసి ఉండేది. ముత్యం, పగడం, కెంపులు, నీలాలు, పచ్చలు, వజ్రాలు, గోమేధికాలు, వైడూర్యాలు, వాటి యొక్క సహజత్వాన్ని పసిగట్టే నైపుణ్యం కంసాలి వాళ్ల స్వంతం. లోహశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతులైన కంసాళ్ళు సమాజానికి తమవంతు బంగారు మెరుగులు అద్దినారు. అయితే అన్ని వృత్తులకు ఆధునికత ముప్పు ముంచుకొచ్చినట్లే ఫ్యాక్టరీలలో, మిషన్లలో తయారైన రెడీమేడ్ నగలు కంసాలి వృత్తిని కొంత దెబ్బతీసినా వినియోగదారుల నమ్మకం ఇంకా వీరిని వదిలిపోవకపోవడం వలన వారు ఆ వృత్తిని ఇంకా వదలడం లేదు. 4-5 తరాలుగా ఒక కుటుంబానికి, ఒకే కుటుంబానికి చెందిన కంసాళ్ళు నగలు రూపొందిస్తున్నారంటే వారి మధ్య ఉన్న నమ్మకం ఎంత గట్టిదో తెలుస్తుంది కదా. ఇక 5వది శిల్పవృత్తి. వృత్తులలోకెల్లా కఠినమైంది, ఓపికను పరీక్షించేది శిల్పవృత్తి. తెలంగాణలో ఉన్న ఒక్క రామప్ప దేవాలయంలో ఉన్న శిల్పాలను పరిశీలిస్తే చాలు, శిల్పుల చాతుర్యం, ఓపిక మనకు తెలిసి వస్తుంది. ఒక్క శిల్పాన్ని చెక్కడానికి కొన్ని నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడతాయి. ఒక మంచి దేవాలయం నిర్మించాలంటే 10 నుండి 20 సంవత్సరాలు కూడా పట్టేది. శిల్పానికి అవసరమైన శిలను వెతకడంతో మొదలైన శిల్పుల శ్రమ ఒక గుడిని పూర్తి చేసి అందులో మూల విరాట్టును ప్రతిష్ఠించేదాకా చాలా కఠోరంగా ఉండేది. ఆలయాల నిర్మాణాలలో ఈనాటికి ఊహకు అందని వారి సాంకేతికత వారి వృత్తి గొప్పతనాన్ని చాటుతుంది. రకరకాల శిలలను గుర్తుపట్టే నైపుణ్యం శిల్పులకు మాత్రమే సొంతం. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం దేవతామూర్తులను మలిచేటప్పుడు నెలల తరబడి మనసా వాచా కర్మన వారు పవిత్రంగా ఉండి చెక్కేవారు. అంతటి కఠోర నియమాలతో చేసిన మూర్తులు అవడం వల్లనే ఇప్పుడు మనం ఏ మూర్తిని చూసినా భక్తితో తలవంచి నమస్కారం చేయాలనిపించేంత ఉదాత్తంగా, ప్రసన్నంగా మనకు కనిపిస్తాయి. ఇక మూల విరాట్టు కోసం అనేక మూలకాలు, లోహధాతులు కలిసి ఉన్న ప్రత్యేకమైన శిలను ఎంత కష్టపడైనా వెదికి తెచ్చుకునేవారు. దాంతోనే మూల విరాట్టును రూపొందించేవారు. అలాంటి ఔషధ గుణాలు కలిగిన మూల విరాట్టు విగ్రహంపై పంచామృతాలతో అభిషేకం చేసినప్పుడు ఆ పంచామృత తీర్థం ఔషధయుక్తమవుతుంది. ఇంకా దానిలో పచ్చకర్పూరం, పునుగు, జవ్వాదులు కలిపినప్పుడు ఔషధ గుణాలు రెట్టింపవుతాయి. దానినే అకాల మృత్యుహరణం, సర్వపాపహరణం, సర్వవ్యాధి నివారణం, దేవతా పాదోదకం తీర్థం జపే వినియోగం అని మంత్రం చెప్తూ మనకు పోస్తారు. ఎన్నో ఔషధ గుణాలను నింపుకున్న ఆ తీర్థం మంత్రాన్ని సార్థకం చేస్తుంది కదా. శిల్పవృత్తిలో ఉన్నవారికి తమ పూర్వీకుల నుండి లభించిన జ్ఞాన సంపద వలన, సాంకేతిక విజ్ఞానం వలన వారు నిర్మాణ సాంకేతిక అభియంతలు, అంటే కన్స్ట్రక్షనల్ టెక్నికల్ ఇంజనీర్స్గా చాలా గౌరవింపబడినారు. అంతేకాకుండా ఆగమశాస్త్ర పారంగతులుగా, గొప్ప సౌందర్య ఆరాధకులుగా చరిత్రలో నిలిచిపోయారు. మన తెలంగాణలోని శిల్ప సంపద ప్రపంచంలోని ఏ ప్రాంత శిల్ప సంపద కన్నా ఒక్కడుగు ముందుకే ఉన్నదని నిపుణులు చెప్తారు. ప్రస్తుతం ఆ వృత్తిలో కొనసాగేవారు అతి తక్కువ.
1: తెలంగాణలో విశ్వబ్రాహ్మణ సమాజ వృత్తులు. కథా రచయిత బి మురళీధర్ ప్రసంగమది. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ ప్రసంగాన్ని వినిపించడం జరిగింది.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల.

0: టైటిస్ సంక్రమించవచ్చు.
1: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
2: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇది మన బాస మనీ ఆశలో ప్రసారమవుతున్నటువంటి మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. శ్రోతలు, ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రాంతం స్వాతంత్ర భారతదేశంలో విలీనమైన రోజు, నిజాం కబంద్ హస్తాల నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా పాటిస్తారు. రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటిస్తూ 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 16, 17, 18 ఈ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను 2023 సంవత్సరంలో సెప్టెంబర్ 16, 17, 18 ఈ తేదీలలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి వేడుకలను జరుపుకోవడం జరిగింది. శ్రోతలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దినోత్సవ సందర్భంగా ఇప్పుడు విందాము ఒక ఉద్విగ్న అనుభవం. హైదరాబాద్ విమోచనం సెప్టెంబర్ 1948, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి దాశరథి కృష్ణమాచార్య యాత్రా స్మృతి నుంచి 2 వ్యాసాలు సుమనస్పతి రెడ్డి కంఠంలో విందాం.

0: నిశాగమమ్మ పరసంధ్య శ్మశానపు బుదిలోన ఏదో మెరపొందుచున్నది. పదుల్ పది వందలు వేనవేలుగా భూమిని డాగిపోయిన కవుల్ రసికుల్ విడిపోయినట్టి ఆ షేముషి నిప్పురవ్వవలె చిన్మయమై మెరపొందుచున్నదో. రుద్రవీణ ఖండకావ్యంలో స్వామి పూజ అనే రచన నుండి చిన్న భాగమది. సంచలన సంధ్య. తేరా 13 అన్నాడు మరొకడు. 13 సెప్టెంబర్ 1948. లేవండోయ్, భారత సైన్యం 5 వైపుల నుంచి హైదరాబాద్ రాష్ట్రంలోకి చొరబడిందట ఇవాళ 4 గంటకే.
1: 4 గంటకా?
0: ఇప్పుడు 8 అయిందే అన్నాను.
1: సాయంత్రం 4కి కాదయ్యా బాబు, 4 అన్నాడు సాగర్లాల్.
0: ఈ తెల్లవారుజామునే అన్నాను ఆశ్చర్యంగా.
1: బషీరుద్దీన్ చెప్పి వెళ్లాడండి.
0: ఎవడు?
1: బర్కందాస్.
0: బర్కందాస్ అంటే కాపలా జవాను.
1: అవునండి బాబోయ్, మన్ని ఊచకోతకోస్తారు రజాకారులు అని ఏడవడం మొదలుపెట్టాడు మంగత్రాం.
0: వాళ్లనే మనవాళ్లు ఊచకోతకోసుంటారు.
1: బార్డర్ వద్ద మన భారత సైనికులు, మన సాయుధ వీరులు అన్నాడు కిషన్లాల్.
0: ఇంతలో జైలరు ఎందుకో వచ్చి వెళ్లాడు గాని ఏమీ మాట్లాడలేదు. మాలో మేము ఏవేవో చర్చలు చేసుకున్నాం. ఎవరో ఒకరు ఈ రాత్రి మేల్కొని ఉండాలి. 2 గంటలకొకడు లెక్కన మేల్కొందాం అనుకున్నాం.
1: ఇద్దరు మేల్కొని ఉండాలండి. ఒకడు గేటు వద్ద, ఒకడు బ్యారక్కులో.
0: తలుపు లోపల నుంచి మూస్తాం, లైట్లు ఆర్పేద్దాం.
1: చంపడానికి వస్తే చీకట్లో వాళ్ల పని పడదాం అన్నాడొకడు.
0: ఆంజనేయమతి పాటలాననం హనుమత్ స్తవం చేసుకుంటూ పడుకున్నాను. ఉక్కు గద పుచ్చుకుని ఆంజనేయస్వామి హైదరాబాదు రాష్ట్రం చుట్టూ, జైలు చుట్టూ, గ్రామాల చుట్టూ కాపలా కాస్తూ రామ్ రామ్ అని జపిస్తూ తిరుగుతున్నట్టు స్వప్నం. ఇంతలో భళ్ళున తెల్లవారింది. రాత్రంతా మేల్కొన్న వాళ్లు పడుకున్నారు. రొట్టె ఛాయ్ వచ్చింది. జైలుద్యోగులు ఏమీ మాట్లాడకుండా వచ్చి వెళ్లిపోతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడుపుతున్నాం క్షణమొక యుగంగా. బషీరుద్దీన్ వచ్చాడు. అతడు నమ్మకస్తుడు.
1: సబ్ హోగయా,
0: అంతా అయిపోయింది అన్నాడు.
1: క్యా హోగయా,

ఏమైంది అని అడిగాం. చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఘోర యుద్ధం జరుగుతూ ఉంటుందండి, రామరావణ యుద్ధం అన్నాడు హనుమంతరావు గారు టీ తాగుతూ. 3 రోజులు ఇలాగే అంచనాలు కట్టడంతో సరిపోయింది. 15వ తారీఖు సాయంత్రం రోడ్డు మీద బూట్ల చప్పుడు, ఆకాశంలో విమానాలు. ఇంతలో బషీరుద్దీన్ వచ్చాడు లష్కర్కు, అంటే సికింద్రాబాద్కు. లష్కర్కు ఇండియన్ ఆర్మీ చేరుకుందండోయ్ అన్నాడు బషీరుద్దీన్. నిజమా ఏమో. నీకు మదీయ రక్తకణ నిర్మితమైన ప్రవాళ మాలికానీకము తెచ్చి ఇచ్చెద రణించెద నా నవనాడులందు వీణాకమనీయ గీతములు, నా బ్రతుకంతయు కప్పురంబుగా నీకు నివాళినిచ్చెదను నిక్కము చంద్రకళాశిఖామణి. రుద్రవీణ ఖండకావ్యంలో స్వామి పూజ అనే రచన నుండి చిన్న భాగం అది. ముక్తి సైన్యాల ముందడుగు. భారత సైనిక దళాలు హైదరాబాదు రాష్ట్రం సరిహద్దుల పొడుగునా 2580 మైళ్ల దూరంలో 5 కోణాల నుంచి చొరబడ్డాయి. 1200 మంది రజాకార్లు హతమైపోయారు. 500 మంది పట్టుబడ్డారు. లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింహ్జీ, జీఓసీ ఇన్సీ సదరన్ కమాండ్, హైదరాబాద్ సైన్యాధిపతి ఎల్ ఎద్రూస్కు సందేశం పంపారు. ఇంకా ఎదిరించి లాభం లేదు, లొంగిపోండి అని ఆ సందేశం. దీనికి జవాబుగా మహాఘనత వహించిన నిజాం ప్రభువరేణ్యులు హైదరాబాదు రేడియో నుండి ప్రసంగిస్తూ భారత సైన్యం సికింద్రాబాదులో స్వేచ్ఛగా ప్రవేశించవచ్చునని, రజాకారుల సంస్థను నిషేధించామని ప్రకటించారు. ఈ విషయం భారత గవర్నర్ జనరల్కు కూడా తెలియజేయబడింది. ఆ మేరకు తండోపతండాలుగా భారత సైనికులు బొల్లారంలోకి ప్రవేశించారు. 1948 సెప్టెంబర్ 18 నాడు భారత ప్రభుత్వం ఒక ప్రకటన ఢిల్లీ నుంచి జారీ చేసింది. 7 నెలల తర్వాత భారత సైన్యం ఈరోజు సికింద్రాబాద్లోకి పునఃప్రవేశించింది. అది ఆ ప్రకటన. జైల్లో కోలాహలం. గేటు తెరుచుకుంది. జయ జయ నినాదాలు. పెట్టేబేడా సర్దుకున్నాం. బషీరుద్దీన్ రేడియో సెట్టు తెచ్చాడు. ఎక్కడి నుంచో ఇంతలో మరో ప్రకటన ప్రసారమైంది. ఇదీ కేంద్ర ప్రభుత్వం వారి ప్రకటనే. ఆనందోత్సాహాలతో రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలో హైదరాబాదు రాష్ట్ర ప్రజలు జాతీయ పతాకాలు చేతధరించి స్వాగతం చెబుతూ ఉండగా, భారత సైన్యం తాలూకు ట్యాంకులు, భారత ఏజెంట్ జనరల్ అధికార వసతి గృహాలపై ఎగురుతున్న పతాకానికి వందనం చేస్తున్నట్టుగా ఫిరంగీలను వంచి సాగిపోయాయి. అది ప్రకటన. హైదరాబాదు సైనిక దళాల అధిపతి ఎల్ ఎడ్రూస్ సికింద్రాబాదుకు 5 మైళ్లలో మేజర్ జనరల్ జయంతనాథ్ చౌదరిని కలుసుకుని నిజాం నవాబు తరఫున లాంఛనంగా తన సైన్యాల లొంగుబాటును తెలియజేశాడు. భారత ఏజెంట్ జనరల్ శ్రీ కెఎం మున్షీ అధికార వసతి గృహానికి ఎల్ ఎడ్రూస్ మేజర్ జనరల్ జయంతనాథ్ చౌదరిని తీసుకువెళ్లారు. భారత ప్రభుత్వం జనరల్ చౌదరి గారిని హైదరాబాదు రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా నియమించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని జలతరంగాలు మా నిజాం ప్రభువు పాదాలను కడుగగలవు అన్న రజాకారులు కుప్పకూలిపోయారు. కుహనా ఫీల్డ్ మార్షల్ ఖాసిం రజ్వీ గండిపేట వద్ద ఒక గెస్ట్ హౌస్లో దాక్కున్నాడు. తనను తాను కాల్చి చంపుకుంటానంటున్నాడు. పిస్తోలు చేతిలో ఉంది. మేజర్ జనరల్ చౌదరికి ఈ విషయం ఎల్ ఎడ్రూస్, అంటే హైదరాబాద్ సేనాపతి, చెప్పాడు. చచ్చేవాడు ఇంతసేపు బెదిరిస్తాడా? సజీవంగా పట్టి తెప్పిస్తా అన్నాడు చౌదరి. ఒక సైనిక దళాన్ని పంపి రజ్వీని సజీవంగా పట్టి తెప్పించాడు మేజర్ జనరల్ చౌదరి. మిలటరీ సెల్లో బంధించి సైనిక కాపలా ఏర్పాటు చేశారు. బ్లాంకెట్లు, సిగరెట్లు, టీ సౌకర్యాలు కలిగించారు. రజ్వీ అరెస్టు విషయం తంతి ద్వారా సర్దార్ పటేల్కు తెలిపాడు చౌదరి. భారత సైనికులు రజ్వీని కొట్టలేదు, తిట్టలేదు. అది వారి సభ్యత. మేజర్ జనరల్ రుద్ర దక్షిణం నుంచి, అంటే విజయవాడ వైపు నుంచి తన సైన్యాలతో పురోగమిస్తుండగా హైదరాబాద్ సమీపంలో రజాకారులు వంతెన పీల్చేశారు. తాత్కాలికమైన వంతెనను నిర్మించుకుని నది దాటడంలో రుద్రాగారు హైదరాబాద్ చేరుకోవడానికి ఆలస్యమైంది. 5 వైపుల నుంచి 5 మేజర్ జనరల్స్ తమ సైన్యాలతో పురోగమించారు.
అందరికంటే ముందు ఔరంగాబాదు వైపు నుంచి మేజర్ జనరల్ చౌదరి

0: ఒక ఉద్విగ్న అనుభవం. హైదరాబాద్ విమోచనం సెప్టెంబర్ 1948. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి దాశరథి కృష్ణమాచార్య యాత్రా స్మృతి నుంచి 2 వ్యాసాలు సుమనస్పతి రెడ్డి కంఠంలో విన్నాము తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రుతులు అమ్మటాల సంగతులు కార్యక్రమంలో వినిపించిన ప్రతి కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మీరు మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ చేరవేయటం మరవకుండ్రి. ఇంతటితో ఈరోజు అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపొద్దున ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో ముచ్చటుంటది. కొండకోనల్లో అక్షర ప్రభాతం, కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిని పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగాన్ని వినడం మరవకుండ్రి. కైతా శీర్షికన కొండ సాయి ప్రియ కవితలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాతం, ఆ తర్వాత 8:30 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 FM ను. తిరిగి మనం 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో
2: కలుద్దాం. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली के यशोभूमि में सेमिकॉन इंडिया 2026 का उद्घाटन करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में आज भारतीय जनता पार्टी 1 महीने तक चलने वाले राष्ट्रव्यापी सेवा संकल्प अभियान का शुभारंभ करेगी. भारत ने तथाकथित पाकिस्तान चीन सीमा संयुक्त आयोग को खारिज किया. कहा, पाकिस्तान को अवैध कब्जे वाले भारतीय क्षेत्र से संबंधित किसी भी समझौते में हस्तक्षेप करने का कोई अधिकार नहीं है. अमेरिकी फेडरल रिजर्व ने 3 साल में पहली बार ब्याज दरें बढ़ाई. अमेरिका में प्रतिनिधि सभा ने रूस के अधिकारियों और अर्थव्यवस्था पर प्रतिबंध लागू करने वाला विधेयक पारित किया. और भारत और अफगानिस्तान के बीच तीसरा और अंतिम T20 क्रिकेट मैच आज शाम दिल्ली में. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली के यशोभूमि में सेमिकॉन इंडिया 2026 का उद्घाटन करेंगे. इस अवसर पर प्रधानमंत्री जनसमूह को संबोधित भी करेंगे. आज से शुरू हो रहे 3 दिन के सम्मेलन और प्रदर्शनी का विषय है सिलिकॉन से सिस्टम्स, बिल्डिंग द इकोसिस्टम. इसमें सेमीकंडक्टर और इलेक्ट्रॉनिक्स क्षेत्र से जुड़ी वैश्विक और भारतीय कंपनियां, नीति निर्माता, निवेशक, शोधकर्ता, स्टार्टअप, शिक्षण संस्थान और विद्यार्थी हिस्सा ले रहे हैं. ब्यौरा हमारे संवाददाता से.
3: इस सम्मेलन का मुख्य उद्देश्य भारत में सहयोग, निवेश, नवाचार और प्रतिभा विकास को बढ़ावा देना है. समानांतर सत्रों में डिस्प्ले उद्योग में हुई प्रगति, सहयोग और संयुक्त उद्यमों को सुगम बनाने के लिए डिजाइन किए गए 6 कंट्री राउंड टेबल, महिला नेतृत्व पर एक मंच आदि शामिल होंगे. सेमिकॉन इंडिया 2026 एक व्यापक मूल्य श्रृंखला दृष्टिकोण अपनाएगा जिसमें सेमीकंडक्टर सामग्री, उपकरण और चिप डिजाइन से लेकर निर्माण, उन्नत पैकेजिंग, इलेक्ट्रॉनिक्स और सिस्टम तक की यात्रा प्रदर्शित की जाएगी. नया रेत से सिलिकॉन से सिस्टम तक मूल्य श्रृंखला अनुभव सेमीकंडक्टर इकोसिस्टम में इस पूरी यात्रा को प्रस्तुत करेगा. सेमिकॉन इंडिया 2026 में 600 से अधिक कंपनियां भाग लेंगी और लगभग 50,000 आगंतुकों को आकर्षित करने की उम्मीद है. इनमें 52 देशों से प्रतिनिधि, 400 से अधिक अधिकारी और 150 से अधिक वक्ता शामिल होंगे. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
2: प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में आज भारतीय जनता पार्टी 1 महीने तक चलने वाले राष्ट्रव्यापी सेवा संकल्प अभियान का शुभारंभ करेगी. इस अवसर पर गृह

0: this national policy into ground level manufacturing and export success. Aparna Khunt, Akashwani News, Ahmedabad.
1: This is Akashwani giving you the news.
2: For news at your fingertips, follow us on X at AIR News Alerts and join our WhatsApp channel Akashwani News.
1: Welcome back to Morning News on Akashwani. India has rejected the so-called Pakistan-China Boundary Joint Commission, saying that Pakistan has no locus standi to enter into arrangements concerning Indian territory under its illegal and forcible occupation. Responding to media queries, Ministry of External Affairs spokesperson Randhir Jaiswal said the ministry has seen reports in this regard and India's position on this matter is clear and consistent. He said there is no boundary between Pakistan and China. Mr. Jaiswal said New Delhi rejects the Pakistan-China Boundary Joint Commission, which is without any legal basis. Hyderabad Liberation Day is being observed today, commemorating the historic merger of the erstwhile Hyderabad princely state with the Indian Union on this day in 1948. The central government has been organizing Hyderabad Liberation Day celebrations since 2022. This year's main program will be held at the Secunderabad Parade Grounds with Vice President C.P. Radhakrishnan as the chief guest. Union Ministers Gajendra Singh Shekhawat, G. Kishan Reddy and Bandi Sanjay Kumar, along with several other dignitaries, will participate in the celebrations. PM Vishwakarma scheme has completed 3 years today. Launched in 2023 by Prime Minister Narendra Modi, the scheme has achieved the milestone of registering 30 lakh beneficiaries under it. The objective of the scheme is providing end-to-end support to traditional artisans and craftspeople engaged in 18 identified trades. Ministry of Micro, Small and Medium Enterprises will celebrate the third anniversary of the scheme in Kolkata today. The US Federal Reserve has raised its benchmark interest rate for the first time since 2023 in an effort to lower persistent high inflation. The central bank also signaled that another rate hike could occur later this year. The quarter point increase lifts the Fed's key rate to about 3.9% and over time could result in higher borrowing costs for mortgages, auto loans and credit cards. In a set of quarterly projections, the Fed also signaled that its rate setting committee expects to hike rates a second time to 4.1%. In the United States, the House of Representatives has passed a broad package of sanctions targeting Russian officials and key pillars of its economy. The move comes as lawmakers look to deprive President Vladimir Putin of the financial resources needed to wage the war against Ukraine. The bill is named after the late Senator Lindsey Graham of South Carolina, who spent more than a year negotiating it. The measure was approved in a 262-159 vote and now heads to President Donald Trump to be signed into law. India's cheetah population has risen to 52, including 32 cheetahs born in the country. More from our correspondent.
3: Out of these 52 cheetahs, 49 are currently in Kuno National Park and 3 in Gandhi Sagar Sanctuary, both in Madhya Pradesh. This was stated in a report entitled 4 Years of Cheetahs in India, a Status Review, released by Kuno National Park. The report has been released on completion of 4 years of reintroduction of cheetah in India. On this day in 2022, Prime Minister Narendra Modi released 8 wild cheetahs from Namibia into special enclosures at Kuno National Park in Madhya Pradesh. Over the last 4 years, many important milestones have been achieved, ranging from the reintroduction of cheetahs to breeding, survival of cubs and expansion in open forest. The next phase of the cheetah restoration program involves expanding suitable habitat for cheetahs and establishing a comprehensive long-term cheetah meta population in India. Komadi Parekh, Akashwani News, Delhi.
1: On to sports. In men's cricket, India will play the final match of the three-match series, a T20 international series, against Afghanistan in Delhi today. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India has already secured the series with convincing wins in the first two matches, while Afghanistan has only managed brief moments of resistance. Abhishek Sharma set the pace in the opening win, and Sanju Samson's 22-ball 57 wrapped up the second. India's attack has been equally dominant, boosted by the return of Jasprit Bumrah and Ashdeep Singh alongside strong overs from Nitish Kumar Reddy. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
4: Thank you, Anuja. A front page headline in the Statesman says, BJP to run month-long drive to mark Modi's 25-year public life as Prime Minister Modi turns 76 today. Former President Ramnath Kovind, in his article in Hindustan Times, says bringing the margins into mainstream has been the most enduring achievement of Narendra Modi government. The dailies have widely noticed India lodging strong protest with Pakistan over unprofessional conduct of its navy. The Times of India writes, Pak diplomat summoned after naval vessel collide. The Indian Express writes, EPFO wage ceiling raised to 25,000 rupees, widening the social security. The Economic Advisory Council recommends ending sterilization-linked incentives as national fertility rate is well below the replacement fertility rate, writes the Hindustan Times. And finally, in a historic milestone, Sayukta Parashar becomes first woman IPS officer to lead CRPF's elite Cobra unit, states the Pioneer. And with that, it's back to you, Anuja.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to inaugurate Semicon India 2026 at Yashobhoomi, New Delhi this morning. BJP to launch month-long nationwide Seva Sankalp Abhiyan today to mark Prime Minister Modi's birthday. India rejects so-called Pakistan-China Boundary Joint Commission, says Islamabad has no locus standi to enter into arrangements concerning Indian territory under its illegal and forcible occupation. U.S. Federal Reserve raises interest rates for first time in 3 years. U.S. House of Representatives passes package of sanctions targeting Russian officials and key pillars of its economy. And in men's cricket, third and final T20 international to be played in Delhi this evening. And with that, we end the morning news. Have a nice day.
5: Akashvani se pesh hai khabarnama.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ డి శేషాచార్య గారి గాత్రం వింటారు. వయలిన్ సహకారం ద్వారం సత్యనారాయణరావు, మృదంగం శ్రీ.
7: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహికపట్నం 72వ భాగాన్ని ఈ రోజుటి నవలతో కార్యక్రమంలో విందాము. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: నవలతో ఉత్తమ సాహిత్యపు నవలల్లోంచి ఏరి కూర్చి రూపొందించిన నవల ధారావాహిక పఠన కార్యక్రమం నవలతో. భారత స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. తను జరిపినటువంటి సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పవచ్చు. కేవలం 27 వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. 1897 నుంచి 1924 సంవత్సరపు కాలం అల్లూరి కాలం అని చెప్పొచ్చు. బ్రిటిష్ వాళ్ళకి చెమటలు పట్టించిన రోజులవి. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవల రూపంలో కళ్లకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. ఇక గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహించినటువంటి సుమన్స్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసలను అందుకున్నది. మళ్ళీ ఇప్పుడు పునఃప్రసారం చేయడం జరుగుతున్నది. సుమన్స్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పొచ్చు. మరి ఇప్పుడు విందాము ఈ నవల ధారావాహిక పఠనం 72వ భాగాన్ని సుమన్స్పతి రెడ్డి గారి కంఠంలో.
9: చిన్న బరడ పెద్ద బరడ గ్రామాల ఆడవాళ్ల మీద జరిగిన సామూహిక అత్యాచారాలు నెమ్మదిగా మన్యమంతా తెలిసాయి. ఎక్కడో కొండల్లో ఉండే ఆడవాళ్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పోలీసులు, అస్సాం రైఫిల్స్ దళాలు రోజుల తరబడి లైంగిక అత్యాచారాలకు పాల్పడిన సంగతి విని కొండదళం సభ్యుల రక్తం ఉడికిపోయింది. పోలీసుల మీద కక్ష పెరిగిపోతోంది. రామరాజు పెట్టిన భారతీయులను చంపరాదన్న సిద్ధాంతం మీద నమ్మకం సడలిపోతోంది. రూదర్ఫర్డ్ దిగిన తరువాత పెరిగిన అరాచకాలు కూడా పోలీసుల మీద ప్రతీకార వంచను రోజురోజుకు పెంచుతున్నాయి. కొండదళం నిస్సహాయంగా ఉండిపోక తప్పడం లేదు. పోలీసు అధికారులు కొండవాళ్లకు ఆ శిక్ష తప్పదన్నట్టు ఉండిపోయాయి. ఇంతకీ నెల రోజుల పాటు ఆ స్త్రీల శరీరాల మీద సాగిన ఆ వికృత కాండ ఫలితాలు ఎలా ఉంటాయి? వారిలో ఎందరు గర్భవతులవుతారు? ఎందరు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తనువులు చాలిస్తారు? అసలు మన్యం మీద ఆ మరక ఎప్పటికి చురుగుతుందో? నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ నాయుడు ముందు నడుస్తూ ఉంటే అతడి వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు భాస్కరుడు. మనసంతా ఆందోళనగా, అలజడిగా ఉంది. నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో స్పెషల్ కమిషనర్ రూదర్ఫర్డ్ కోసం కేటాయించిన గది దగ్గరికి నడుస్తున్నారు ఇద్దరు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని పంపించి కృష్ణదేవిపేట నుంచి భాస్కరుని పిలిపించాడు రూదర్ఫర్డ్ ఆగమేఘాల మీద. గది వెలుపల వదిలి ఒక్కడే లోపలికి వెళ్లాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగతి చెప్పడానికి. మనసులోనే దేవుణ్ణి తలుచుకున్నాడు భాస్కరుడు. 2 నిమిషాల తర్వాత వచ్చి, రూదర్ఫర్డ్ దొరవారు రమ్మన్నారు అన్నాడు సిఐ. విశాలమైన గది, అందులో పైన పొడవాటి గుడ్డ పంక ఆడుతోంది. పెద్ద మేజాబల్ల, దాని వెనుక కుర్చీ. చాలా గంభీరంగా ఉన్నాడు రూదర్ఫర్డ్. నల్లటి సూటు వేసుకున్నాడు, నోటిలో పైప్. నమస్కారం దొరవారు, చేతులు జోడించి అన్నాడు భాస్కరుడు.
10: నమస్కారం, నీవు వెళ్ళవచ్చు
9: వెంట వెంటనే అన్నాడు ఆ 2 మాటలు. ఒకటి భాస్కరుడి కోసం, రెండోది సిఐకి ఆదేశం. సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు రాధాకృష్ణ నాయుడు. దర్పంతో కూడిన మర్యాద ఉట్టిపడుతోంది అణువణువున. కళ్లతోనే సైగ చేశాడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్టు. ముడుచుకుపోయి కూర్చున్నాడు భాస్కరుడు. ఆ స్థాయి బ్రిటిష్ అధికారి ఎదుట మాట్లాడడం అదే మొదటిసారి. గాఢంగా నిట్టూర్చి ఏదో ఇంగ్లీష్లో అన్నాడు మొదట, తరువాత తెలుగులోనే మాట్లాడాడు. దానిమీద ఇంగ్లీష్ యాస బలంగా కనిపిస్తోంది.
10: మొన్న మీ గ్రామంలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి మీరు హాజరయ్యారు కదా?
9: సూటిగా అడిగాడు రూదర్ఫర్డ్. చిత్తం, అత్యంత వినయంగా చెప్పాడు భాస్కరుడు. ఆ సమావేశంలో రూదర్ఫర్డ్ ఏం చెప్పాడో ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటూనే ఉంది.
10: నాకు నిన్ననే తెలిసింది, మీరు అల్లూరి శ్రీరామరాజుకు చాలా ముఖ్యులని వింటున్నాం, నిజమేనా?
9: అడిగాడు రూదర్ఫర్డ్. చిత్తం, వాస్తవమే దొరవారు. ఆయన్ని ఒక యోగిగా మన్నిస్తూ నేను, మా బంధువులు, కొందరు మా గ్రామ పెద్దలు ఆశ్రమం నిర్మించి ఇచ్చాం. మా తల్లిగారు ఒక ఆవునిచ్చారు. ఇవన్నీ ఒక దైవభక్తి పరాయణునికి మేమంతా చేసిన సేవలు. రామరాజు భోజనం చేయకపోవడం, తపస్సు, కుటుంబ విషయాలు అన్నీ తెలిసినట్టే అడిగాడు రూదర్ఫర్డ్. గ్రంథాలయాలు పెట్టడం, తాగుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, పాఠశాల నడిపించడం, యాగం చేయించడం, ఇవన్నీ భాస్కరుడు చెప్పాడు. తర్వాత అన్నాడు రూదర్ఫర్డ్,
10: శ్రీరామరాజు ఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎందుకు ఎదురు తిరిగారు?
9: డిప్యూటీ తహసీల్దార్ దొరవారికి రామరాజుగారి మీద ఆగ్రహం వచ్చింది. కూలీలకు డబ్బు చెల్లించడం లేదని ఎవడో చెప్పిన మాట పట్టుకుని నా మీద ఫిర్యాదు రాస్తావా అని రాజుగారి మీద కోపగించారు డిప్యూటీ తహసీల్దార్ దొరవారు. జాగ్రత్త అని హెచ్చరించారట. రాజుగారి ఆశ్రమం కూడా తీయించివేశారు చెప్పాడు భాస్కరుడు.
10: అది నాకు తెలిసింది. ఆ డిప్యూటీ తహసీల్దారును, ఓవర్సియర్ని పనిష్ చేశాం. డిప్యూటీ తహసీల్దార్ ఆస్తిని కూడా జప్తు చేస్తాం.

0: చేస్తున్నాం. సరే, రామ్రాజ్తో మీ బంధం ఎప్పటి వరకు సజావుగా సాగింది? ప్రశ్నించాడు రూదర్ఫర్డ్. కృష్ణదేవిపేట నుంచి పైడిపుట్టకు పంపేశారు. నేను, చాలామంది మా గ్రామస్తులు కూడా పైడిపుట్ట వెళ్ళి కలిసి వచ్చాం.
1: మీ అందరకు ఎందుకంత అభిమానం?
0: భాస్కరుడి మాట పూర్తి కాకుండానే అడిగాడు రూదర్ఫర్డ్. అప్పటికి కూడా ఆయన మంచి దైవభక్తుడే, ఆ భావంతోనే వెళ్ళొచ్చాం. మా అమ్మగారికి ఆయనంటే పుత్రవాత్సల్యం. రాజుగారి వల్ల గ్రామంలోనూ చుట్టుపక్కల కూడా తాగుడు వ్యసనం తగ్గింది, దొంగతనాలు తగ్గాయి, చదువు విలువ తెలిసింది.
1: అవి సరే, నా ప్రశ్న, ఈ తిరుగుబాటు ఎందుకు?
0: చిత్తం. కొంతకాలం తరువాత తిరుగుబాటు వార్త తెలిసింది. మా ఊరి పోలీస్ స్టేషన్ మీద కూడా కొండదళం దాడి చేసింది. మొదట నేను వెళ్ళలేదు, కబురు పంపితే తర్వాత వెళ్ళాను.
1: రామరాజు దగ్గర ఆయుధాలు లేవా?
0: లేకే, ఉన్నాయి. వచ్చిన అందరి దగ్గర ఏదో ఒక ఆయుధం ఉంది. ఆ రోజు దండు సభ్యులు కూడా పోలీసు బట్టల్లోనే ఉన్నారు.
1: ఆ తరువాత మళ్ళీ రామరాజు మీకెప్పుడు కనిపించలేదా?
0: లేదు బాబు.
1: సరే, నీవు చెప్పినదే నమ్ముతున్నాను. మీరు ఒక పని చేయండి, వెళ్ళి రామరాజును కలుసుకోండి. అతడు ఎక్కడ ఉన్నా సరే మీరు ఈ బాధ్యత తీసుకోవాలి. ఇది దోరతనం వారి అభిప్రాయం. ఈ గొడవలు వెంటనే ఆపమని చెప్పండి. వచ్చి నన్ను కలుసుకోమని చెప్పండి. నేను మాట్లాడతాను, అన్ని విషయాలు మాట్లాడతాను. ముఠాదారులతో, ఆఫీసర్లందరితోనూ మాట్లాడతాను. అన్ని సమస్యలు తప్పక పరిష్కరిస్తాను. మరొక విషయం, రామరాజుకు ఎలాంటి అగౌరవము జరగదు. మిస్టర్ భాస్కర్ నాయుడు, మీకు వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఇవాళ మే నెల 2వ తేదీ 1924, వారం గడువు. అంటే మే 9కి నాకు మీ నుంచి కబురు రావాలి. దొరతనం వారి తలనొప్పి తగ్గించే కబురుతోనే మీరు వస్తారని నేను నమ్ముతున్నాను. దానికోసమే ఎదురు చూస్తుంటాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినట్టు నడుచుకోండి, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా కరుగ్గా చెప్పాడు రూదర్ఫర్డ్.
0: ఒక నిమిషం మౌనం. రాజుగారు దొరకకపోతే ఏమిటి సెలవు? గుటకలు మింగుతూ అడిగాడు భాస్కరుడు.
1: మరింత కరుకుగా మారిపోయింది కలెక్టర్ గొంతు. మీరు తలుచుకుంటే తప్పక దొరుకుతాడు. కొంచెం నిజాయితీతో పని చేస్తే ఈ పని మీకు అసాధ్యం కూడా కాదు. నాకు నచ్చని సమాధానాన్ని నేను భరించాను. రామరాజును కలుసుకునే పనిలోనే ఉండండి, ఇంకా మీరు వెళ్ళవచ్చు.
0: నమస్కరించి బయటకు వచ్చేశాడు భాస్కరుడు. మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపిస్తోంది, గొంతు తడారిపోయినట్టుంది. ఒక కానిస్టేబుల్ గుర్రం మండి మీద కృష్ణదేవిపేట తీసుకువచ్చి రామమందిరం దగ్గర దించాడు. మందిరం మెట్ల మీద అలాగే కూలబడ్డాడు భాస్కరుడు. ఎవరు పలకరించినా పలకలేదు. అర్ధరాత్రి వెతుక్కుంటూ వచ్చిన కొడుకులను గమనించి అప్పుడు ఇంటికి వెళ్ళాడాయన. పోడు వ్యవసాయం జరుగుతున్నప్పుడు ఒక రాత్రిలోనే వేసిన పంటంతా మాయమయ్యేది. అది కొండ గొర్రెల పని అని మరో ఆలోచన లేకుండా చెప్పేవారు. ఒక్క మొక్క కూడా మిగుల్చకుండా విధ్వంసం చేస్తాయి కొండ గొర్రెలు. గొర్రెల మంద ఆక్రందనలు విన్నాక అక్కడికి వెళ్లి చూస్తే చిరుత దాడి చేసిందని ఎవరూ నిర్ధారించనక్కరలేదు. గాయపడిన గొర్రెలు, రక్తంతో తడిసిన నేలే చెబుతాయి చిరుత దాడి గురించి. అస్సాం రైఫిల్స్ లేదా మలబారు పటాలం ఏ దారిలో వెళ్ళిందో తెలుసుకోవాలంటే నోటితో అడగక్కర్లేదు, ఒక్కసారి కంటితో అక్కడ చూస్తే చాలు. పటాలం అడుగు పెడితే నిప్పుల వర్షం కురుస్తోంది. బలగాలు వెళ్ళిపోయాక ఒక తరంపాటు చెప్పుకునే విషాదగాథలు మిగులుతున్నాయి. తుపాకుల కవాతు తర్వాత గుండెలన్నీ మానభంగాల అవమానాలతో నిండిపోతున్నాయి. ఉద్యమకారుల ఇళ్ళు ఏ గ్రామంలో కనిపించినా నిప్పు పెడుతోంది.
1: శ్రీరామరాజును మీరు పట్టి ఇస్తారా, మీ ఊళ్ళు భస్మం చేయమంటారా?
0: ఇదే ప్రశ్న వేస్తున్నారు. గ్రామాల్లో పెట్టిన కిరోసిన్ డ్రమ్ములు బెదిరించడానికి పెట్టినవి కావని, ఆ పని చేసి చూపించడానికేనని కూడా నిరూపిస్తున్నారు. అందుకే చిన్న మల్లంపేట, కంతారం ఊళ్లను తగలబెట్టి చూపించారు. మర్రివాడ దగ్గర పొత్తూరు గ్రామం. ఆ ఊళ్ళోనే ఉంటుంది యలచూరు మల్లమ్మ. శ్రీరామరాజంటే సాక్షాత్తు రామచంద్రుడి అవతారం ఆ వృద్ధురాలికి. ఎప్పుడు ఊరికి వచ్చినా ఆమె తీసుకువెళ్ళిచ్చేది ఆవుపాలు. రాముడిని చూసిన శబరి ఆనందమే మల్లమ్మ ముఖంలో కనిపించేది. ఆమెనే మలబారు దళాలు పుత్తూరు వచ్చినప్పుడు కమ్మరి కొలిమి దగ్గర ఏదో మాట్లాడుతోంది. ఎవరో చెప్పారు మల్లమ్మ సంగతి. జమీదారు వచ్చాడు. రామరాజు అంటే అభిమానమా అని అడిగాడు. అభిమానమే అన్నదామె. మరుక్షణం ఆమె నోటి నుంచి వచ్చిన పెనుకేక అడవంతా వినిపించి ఉండాలి. కొలిమిలో కాలుతున్న ఎర్రని కొడవలి తీసి ఆమె వీపు మీద పెట్టేశాడు జమీదార్. గాడ్పువేళ అగ్ని ప్రమాదం జరిగినట్టు మన్యం వేడికి ఆ కొత్త సమాచారం తోడయింది. 1922 నవంబర్లో రైలు నుంచి దూకేసిన పృథ్వీసింగ్ ఆజాద్ ఇప్పుడు మన్యం కొండలకే చేరుకున్నాడు. ఆయన సలహా సంప్రదింపులతోనే శ్రీరామరాజు ఉద్యమం నడుపుతున్నాడు. పృథ్వీసింగ్ ఒక్కడే వచ్చాడా? గదర్ పార్టీ కార్యకర్తలను కూడా తీసుకొచ్చి రామరాజుకు అప్పగించాడా? తీసుకొస్తే వాళ్లు ఎంతమంది? గదర్ విప్లవకారులు విశాఖ మన్యంలో ప్రవేశించారన్న మాట నర్సీపట్నం, తుని వంటి ప్రాంతాల్లో గట్టిగా వినిపిస్తోందని గూఢచారులు సమాచారం తీసుకువచ్చారు. నమ్మకుండా ఉండలేకపోతున్నాయి సాయుధ బలగాలు. మన్యం మొత్తం తుపాకుల పహరాలోనే ఉంది. బయట వ్యక్తులు మన్యంలోకి వచ్చే అవకాశం లేదు. మన్యంలోని వారు బయటకు వెళ్లే సందూ లేదు. అంతగా బలగాలను మోహరించి ఉంచారు. మరోపక్క ఊళ్ళు తగలబడిపోతున్నాయి. రక్త సంబంధం కూడా చూడకుండా ఉద్యమకారులను గిరిజనులే పట్టించిస్తున్నారు. కొన్ని చోట్ల ఉద్యమకారులే వచ్చి లొంగిపోతున్నారు. ఇక అరెస్టుల సంగతి చెప్పనక్కరలేదు. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో తాళ్లతో కట్టేసిన ఉద్యమకారులను బృందాలు బృందాలుగా ప్రవేశపెడుతూనే ఉన్నారు. హింస, అణచివేత భరించలేనంతగా పెరిగిపోయాయి. గతంతో చూసుకుంటే ఇప్పుడు ఉద్యమానికి జనం ఇస్తున్న మద్దతు చాలా తక్కువ. ఉద్యమం ఆపివేస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని రూదర్ఫర్డ్ సందేశం పంపించే ప్రయత్నం కూడా చేశాడు. అయినా రామరాజు ఉద్యమం ఆపే సూచనలు కనిపించడం లేదు. లొంగివచ్చే సూచనలు అసలే లేవు. ఎందువల్ల? గదర్ వీరులను చూసుకునే రామరాజు ఉద్యమం కొనసాగిస్తున్నాడా? ఆయుధాలు వస్తాయని ఇంతకాలం నుంచి రామరాజు చెబుతున్న మాటను నిజం చేశాడా? గదర్ వీరులే ఆయుధాలతో విశాఖమన్యం వచ్చారా? ప్రశ్నలు ప్రశ్నలు. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ప్రపంచ యుద్ధం గుర్తుకు వస్తోంది పెద్ద పెద్ద అధికారులకు. అక్కడ యుద్ధంలో ప్రవేశించిన తరువాత వెనక్కి అడుగు వేసే అవకాశమే ఉండేది కాదు. యుద్ధం చేయాలి, ముందుకు దూసుకు వెళ్ళాలి. గెలవడమే ప్రధానం. యుద్ధభూమిలో గెలవకపోతే శత్రువు చంపుతాడు. అది కాదు అసలు సంగతి. వెనక్కి వస్తే సాటి సైనికులు చంపుతారు. ఇప్పుడు మన్యంలోనూ అదే పరిస్థితి. ముందడుగు వేద్దామంటే కొండతలం భయం, వెనకడుగు వేయాలంటే రూదర్ఫర్డ్ భయం.

నవలతో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 72వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినారు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు మళ్ళా వచ్చే బెస్తారం నాడు నవలతో కార్యక్రమంలో మరొక భాగంతో మీ ముందరుంటది ఈ కార్యక్రమం. వీరుడు మరొకండ్రి.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട സിംഗിടി సినీ గీతాల హరివిల్లు శ్రోతలు, సినిమా పాటలు మనస్సును తాకే ఒక ప్రణయ రాగం లాంటివి. మధురమైన భావాలతో, అందమైన పదాలతో సాగేటి సినిమా పాటలు ప్రతి ఒక్కళ్ళని మంత్రముగ్ధుల్ని చేసేస్తాయి. మీకిష్టమైన వాటిల్లో క్లాసికల్, మెలోడీ లేదా యుగల గీతాలు, భక్తి గీతాలు, ఇట్లా సినిమా పాటలలో మీకిష్టమైనవి, మీరు మెచ్చినవి ఏవైనా సరే కోరుకుని వెంటనే వినిపించేస్తుంది మీ రేడియో నేస్తం జ్యోతి. మరి కోరుకోవాలంటే ఫోన్ని చేతుల్లోకి తీసుకుని 2300981 9508081 ఈ రెండు నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ చేయండి. 0873 2 అనే ఎస్టీడీ కోడ్ని కలిపి

0: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి అనంతపురం నుంచి శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, శుభోదయం అండి. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఈ మధ్య కాలంలో ఏమైనా సినిమాలు చూసిండ్రా మీరు?
1: కరువు పనికి వచ్చినా మేడం.
0: పనికి వచ్చారు కానీ మీ పని లేనప్పుడు ఏదైనా మనసుకు నచ్చిన సినిమా ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చూస్తారు మీరు? సినిమాలు చూస్తుంటారా? ఇంతకీ పాటలే వింటుంటారా? పాటలు వింటారు.
1: సరే,
0: ఓకే, ఇప్పుడే పాట వినిపించాలి, చెప్పండి. శుభలగ్నం నుంచి. సరే, పాట వచ్చేస్తుంది, వినేద్దాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

విందాము. తిరిగి 9:30 సింగిడి సినిమా పాటల కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది 10 గంటల వరకు. ఈ కార్యక్రమానికి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని కోరొచ్చు 2300081 2950 081. ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి. 08732 అనే ఎస్టీడి కోడ్ని కలిపి 9:30 నుంచి పునఃప్రసారమయ్యే సింగిడి సినిమా పాటల కార్యక్రమానికి ఫోన్ చేసి

మాకు ఏం చేపు చేశాడు, కలియుగ వాసుని రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని అని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థితి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులు ఏవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడవీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిములకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి

0: స్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్య కూర్మో వరాహస్య నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించవచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికి స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మ సింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే మదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకి కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతంటే సింహ శిశుర పినిపదది మద మలిన కపోల భిత్తి జుగజేషు ప్రకృతి రియం సత్వవతాం నఖలు వయస్ తేజసాం హేతు. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలంపైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖ చక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కుప్పా నరసింహం గారు తెలియజేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్ష క్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శంఖ చక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయి అంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనే అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట నర్యా అని, అంటే నరులలో శ్రేష్ఠుడా. నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్యా, ఓ పురుష శ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది. అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటిని అన్నిటి నేను రక్షించు. ఎప్పటిదాకా అమృతే సత్యే ప్రతిష్ఠితాం, ఎప్పుడు దాకా నేనే నీ నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలనో అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మనం దృఢం, మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తిరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కానీ నిత్యా యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కలిగి యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది. నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి. శంఖు చక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దృష్టిలో అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేయబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై అంటే మన యొక్క పరాక్రమంపై మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
2: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాలవాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్ప స్వామిగా కొండల రాయనుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నమాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాసక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృప్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల

అనలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని, అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మన ఇళ్లలో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభింపబడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేముని దిజక్రింగంటి మెట్లైనను ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరికిన్ చందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరి భక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో, ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం, ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలనాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెళ్ళని కొడుతుంజర దిక్కుగు నట్టి దిక్కుకే మృకదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకు. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికి వెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయమున్ చెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతిథికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్
నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఏమిటి దిదిసుత వ్యాపార భాషా విపర్యములు, కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్.

0: ఆధార కాలహ అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి, అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారిని విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది. ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకని ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా తన నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలను కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అని దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణుహు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖః, నృసింహః, భీషణః, భద్రః, మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు. పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో

0: ఆయన ఎప్పుడైతే మనకి చేయూతనిస్తాడో అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు, అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు. కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు. కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు. చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్నామస్మరణాద్ భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిట. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండటం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రు జగతోస్య రక్షణ ధియా తిష్ఠద్దయా సాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారు వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక, ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణ హస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాలు గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ, మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్ష నర్చించు గరములు గరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు జూట్కులు జూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు.

0: కుంభి నీద భుజపెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముచ్చప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు తిరిగి సింగిడి సినీ గీతల హరివీలు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని వినాలి అని అనుకుంటే 2300081 2950081 ఈ 2 నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటని కోరుకోండి. పాటలు సురైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలల్లో ఏ పాటనైనా వినిపించేస్తుంది మీ రేడియోనేస్తం జ్యోతి.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి కామారెడ్డి నుంచి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే, బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఏం చేస్తుంటారు సత్యనారాయణ గారు మీరు?
1: మేము వ్యవసాయమే మేడం.
0: వ్యవసాయమే? ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి?
1: చాలా రోజులు.
0: ఓకే, ఈ రోజు ఏ పాట విందాము, దేని గురించి చేసి చెప్పండి.

0: తెలంగాణ 10 కూడా తాకున్నారు తెలంగాణ
1: విమోచన దినోత్సవం ఉంది కాబట్టి
0: ఇది మా భూమి నుంచి బండెనక బండి కట్టి
1: తప్పకుండా వినిపిస్తాము. మీరు కోరిన పాటని ఇవాళ ప్రత్యేక సందర్భంగా కోరుతున్నారు. మీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టము? మీరు సాధారణంగా ఎలాంటి వింటుంటారు?
0: మేడం అన్ని రకాలుగా వింటుంటాను మేడం. చిన్నప్పటి నుంచి
1: అవును కరెక్టే. ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టు ప్రత్యేక పాటలు వినిపించడం సహజమే. అంటే మీరు వ్యవసాయం చేస్తున్నప్పుడు గాని ఖాళీగా ఉన్నప్పుడు గాని ఎలాంటి పాటలు వినాలని అనుకుంటారు?
0: భక్తి పాటలు గానీ ఇలాంటివి మన తెలంగాణ ఉద్యమం సంబంధించిన.
1: ఓకే, మీరు 100.2 FM కి ఎప్పటి నుంచి ట్యూన్ అయినారు, ఎప్పటి నుంచి వింటున్నారు మా కార్యక్రమాలను?
0: ఒక 3-2-3 ఇయర్స్ అయ్యాయి మేడం.
1: ఓకే, ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన కార్యక్రమాలు ఏంటివి చెప్తారా?
0: ఇప్పుడు ఉదయం 8:30 ఈ రోజు ఆకుపచ్చ సూర్యోదయం నవల నుంచి అడిగినాను మేడం. చాలా బాగుంది, కళ్ళకు కట్టినట్టుగా ఉంది. మనము సినిమా థియేటర్ లో సినిమా చూసినట్టుగానే ఉంది. ఆ మాటలు చెప్తుంటే రెండు రకాలు మాట్లాడుతుండే నవల చెప్పే అతను.
1: అవును, అంటే
0: ఇంగ్లీష్ ద్వారా మాట్లాడుతుండు జమీర్దారి.
1: అదే సార్, ఆయన పట్టణమే ఈ నవలను ముందు స్థానంలో ఉంచింది. మీలాంటి శ్రోతల కోరిక మేరకే ఆ కార్యక్రమాన్ని మేము మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ ప్రసారమైంది. మీలాంటి శ్రోతలు విని మాకు మళ్ళీ వినాలనిపిస్తుంది అని అన్న తర్వాతనే మళ్ళీ ప్రసారం చేస్తున్నాము.
0: చాలా బాగుంది మేడం, నాకైతే చాలా మళ్ళీ మా ఊరి భాగవతం కూడా ఇంకా మాట నచ్చింది మేడం. అదైతే చిన్నప్పుడు భాగవతం చూసినట్టుగానే అనిపిస్తుంది.
1: ఓకే ఓకే, ఇలా చెప్తుంటే మీరు మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. వినాలి, శ్రోతలు వినాలి, విన్న తర్వాత కార్యక్రమాల గురించి చెప్పాలి, 10 మందితో డిస్కషన్ చేయాలి. అరే ఇంత బాగా ప్రసారం చేస్తుంది, ఇంత బాగుంది అనుకుంటేనే కదా మా టైటిల్ కి మేము చెప్తాం కదా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా అని చెప్తాం కదా. సో మీ ఇలాంటి శ్రోతలు మనసు నిండేలాగా కబర్లు
0: మేడం మీరు మాట్లాడేది తెలంగాణ స్వచ్ఛమైన లాంగ్వేజ్ యాస భాష నిజంగా ఎంత మాట్లాడుతుందంటే అది అన్ని ఛానల్ ఇంతగానే మీరు మాట్లాడే విధానము మీరు సాయంత్రం రైతులతో
1: ఇంటర్వ్యూ చేస్తాము. అవును,
0: అలాంటి ప్రోగ్రామ్ కూడా కుటుంబీకం గురించి కూడా మనం చర్చించారు. 5:30 విన్నాను
1: సార్. కాదేది చర్చకు అనర్హం అన్నట్లు ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము టాపిక్ వైజ్ గా తీసుకొని దాని గురించి అంటే కార్యక్రమాలని చేస్తున్నది. అట్లనే 4 జిల్లాలకు సంబంధించిన అంటే కుమరంభి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్, ఈ విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ 4 ప్రాంతాలలో ఉన్నటువంటి సాంప్రదాయాలను కావచ్చు, అక్కడ ఉన్న విషయాలను కావచ్చు, విశేషాలను కావచ్చు కళ్ళకు కట్టినట్లు 100.2 FM ప్రసారం చేస్తున్నది వివిధ కార్యక్రమాలలో. మీరు టైంలకి అంటే ఆ సమయాలకు ట్యూన్ చేసుకుని విన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు మనసుకి నచ్చుతుంది, మీ మనసుని కట్టి పడేస్తుంది. 100.2
0: గురించి చాలా నచ్చుతుంది మీ ద్వారా, మీ ఆకాశవాణి ద్వారా తెలియజేయడం ఇంకా ఆనందంగా
1: ఉంది. మీరు చెప్పడం ఇంకా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు పాట వింటుంటే ఇంకా మనం ఆ లోకంలోకి వెళ్ళిపోతాము. మీరు కోరిన పాట వింటుంటే చాలా ధన్యవాదాలు. చేసే ప్రతి శ్రోతలు ఇలా మాట్లాడితే చాలా బాగుంటుంది, చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సత్యనారాయణ గారు, మన కోసం, మీకోసం, మా కోసం పాట వస్తుంది, వినేద్దాం.

0: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
7: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నుంచి వెలువడుతున్న సింగిరి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటలను వింటున్నారు. శ్రోతలు మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 2300981 2950 51 ఈ రెండు నంబర్లలో ఏదైనాకైనా ఫోన్ చేయొచ్చు. ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల్ని మాకు రాసి పంపించవచ్చు. మీరు పంపించినటువంటి కోరిన పాటల్ని వెంటనే వినిపించేస్తాము మా పాటల కార్యక్రమాలలో. ఈ రోజైతే ఉత్తరం ద్వారా మనకి పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి 14 నంబర్ బస్తీ నుంచి భారతీలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీళ్ళందరూ కోరుతున్నటువంటి పాట పెదరాసి పెద్దమ్మ కథ చిత్రం నుంచి ఓహో జవరాల అనే పాటను వినిపించమని కోరుతున్నారు. తప్పకుండా మీకోసం, మన అందరి కోసం పాట వచ్చేస్తుంది, వినేసేద్దాం.

0: ఇది మన బాస మనయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉంది సాయిలింగి నుంచి ఉమారాణి గారు. తనతో మాట్లాడేద్దాము. హలో నమస్తే, శుభోదయం ఉమా గారు. బాగున్నారా మీరు? ఏం చేస్తుంటారు మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి మీరు? అంతకుముందు వ్యవసాయం చేసేదా? మరి అత్తగారింటికి వచ్చినాకనే వ్యవసాయం చేసారు సురైందా? ఓకే ఓకే, సరే. మరి ఇవాళ ఏ పాట విందని చెప్పండి. దేశభక్తి భక్తి గీతాలంటే బాగా ఇష్టం అనుకుంటాం మీకు కదా? అమ్మా అమ్మవారి పాటనే అడిగిర్రు కదా. అవును, వినడానికి చాలా బాగుంటుంది, మస్తు అర్థవంతంగా ఉంటుంది, వింటుంటే మంచిగా అనిపిస్తుంటది కూడా పాట వింటే. మీ ఊరు చాలా బాగుంటది కదా ఉమారాణి గారు? చుట్టూ చూసినా లింగి సాయిలింగి అన్నారు కదా. సాయిలింగి అంటే మొత్తం మధ్యలో ఊరు ఉంటది, చుట్టూరా మొత్తం గుట్టలే ఉంటాయి, అవునా? ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తా ఉంటది. ఎండాకాలం కూడా అంతే, చెట్లు ఎండిపోవు, మంచిగా ఉంటాయి ప్రశాంతంగా నాకు తెలిసినంత
1: వరకు.
0: ఇంకా మీ ఊరు గురించి చెప్పండి, నేను చెప్తున్నాను మీ ఊరు గురించి. సరే, సిగ్నల్ పోతుంది, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినిపించేస్తాను, సరేనా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో నిస్తం జ్యోతితో సినిమా పాటలను వింటున్నారు శ్రోతలు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు. 2001 నుంచి 2014 దాకా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని అద్భుతమైన మెజారిటీతో గెలిపించి భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికై ఇప్పటికీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వే ప్రకారం 2007వ సంవత్సరంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నికైనరు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ వార్షికంగా నిర్వహించేటటువంటి ప్రపంచంలోని గొప్ప నాయకుల జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం దినదినాభివృద్ది చెందుతూ 2018 సంవత్సరంకు వ్యాపార రంగంలో వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 100 ర్యాంకును దక్కించుకుంది. సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ మంత్రంతో సమ్మిళితమైన అభివృద్ది, ప్రధానమైన అవినీతి రహితమైన పాలనను అందించే దిశగా ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టినరు మోదీ గారు. సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశేషమైన మక్కువ గల నాయకునిగా శ్రీ మోదీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సౌండ్ క్లౌడ్, ఇంకా రేడియోలో మన్ కీ బాత్ వంటి విభిన్న సామాజిక మాధ్యమాల వేదికలపైన ఆయన చాలా చురుకుగా ఉంటూ ప్రజలతో తన భావాల్ని పంచుకుంటూ ఉంటారు. ఈరోజు మన ప్రియనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు, ఈరోజు సినీ నిర్మాత టి సుబ్బిరామరెడ్డి పుట్టినరోజు. తిక్కవరపు సుబ్బిరామరెడ్డి తన పూర్తి పేరు ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, చలనచిత్ర నిర్మాత. తెలుగు సినీ పరిశ్రమతో ఆయనకున్నటువంటి విడదీయరాని బంధం, కళలపై ఆయనకున్న మక్కువ కారణంగా ఆయనను కళాబంధు అని పిలుస్తారు. 1993లో ఆయన నిర్మించినటువంటి భగవద్గీత సంస్కృత చిత్రం 40వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డును గెలుచుకుంది. జీవన పోరాటం, స్ట్రైట్ రౌడీ, త్రిమూర్తులు, సూర్య ఐపీఎస్, గ్యాంగ్ మాస్టర్, వంశోద్ధారకుడు వంటి సినిమాల్ని, భారీ సినిమాల్ని తను నిర్మించిండ్రు. తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు ఆయన ప్రతి ఏటా ప్రతిష్టాత్మక అవార్డులను టి సుబ్బిరామరెడ్డి పేరిట అందజేస్తూ ఉంటారు. తన పుట్టినరోజు సందర్భంగా తను నిర్మించిన సూర్య ఐపీఎస్ చిత్రంలోని పాట విందాం.

నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. 3 నుంచి 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 FM ను. తిరిగి సాయంత్రం 5 గంటలకు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM స్వంత ప్రసారమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వంలో భారత్ మరింత వేగంగా అభివృద్ది వైపు సాగాలని, దేశ సేవలో మరిన్నేళ్లు కొనసాగాలని అన్నారు. 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్బంగా కూడా గవర్నర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి కేంద్ర సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన కోసం ప్రాణాలర్పించిన అమరులు, పోరాట యోధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ వద్ద బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతకు, అఖండ భారత నిర్మాణానికి పటేల్ అందించిన సేవలు భావితరాలకు స్పూర్తిదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ముందుగా గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి ఎగురవేశారు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 10:03:30. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుండి వనమ శేఖర్, రేఖ, లిక్కి, అవియ కుటుంబ సభ్యులు, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుండి, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్నగారి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారద కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట బొమ్మరిల్లు చిత్రం నుండి మురళి, నవీన్, ప్రియా, ప్రకాష్ పాడిన పాట. మీ అందరి కోసం మీకు ఇష్టమైన పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట నుండి వెంకటేష్, కమలా సతీష్ పెద్దాపురం నుండి, చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుండి, సికింద్రాబాద్ చిలకలగూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్ కోరుతున్నారు మురారి చిత్రం నుండి పాట వినిపించగలరు అంటూ. అలాగే గోపికృష్ణన్, ఉమావతి, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్నారు మా కోసం మంచి పాట అంటూ. తప్పకుండానండి మీ అందరికీ.

0: మురారి చిత్రం నుండి జిక్కి సునీత సంధ్య పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్, యాసిన్, మూసా కరీం, షేక్ సలీం కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా మంచి పాట అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట మిరాయి చిత్రం నుండి అర్మాన్ మాలిక్ పాడిన పాట.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
0: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
2: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
3: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
4: అది యుగల గీతాల మాధు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్గ్రీన్ హిట్స్ లో వర్షం చిత్రం నుండి పాట కోరుతున్న శ్రోతలు, ప్రవీణ్ చంద్రకళ శ్రీనిధి శ్రీజాన్ ఎక్కడి నుండో రాయలేదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తుల్ గుప్తా నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, మౌనిక బాలు వినయ్ కుమార్ బిఎన్ రెడ్డి హైదరాబాద్ నుండి, గజ్వేల్ నుండి శేర్ల వెంకటేశ్ సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్ సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, కాజాగూడ నుండి కేవీ సత్యనారాయణ ప్రణతి ధనుష్ హారిక వీరందరూ కోరుతున్న పాట వర్షం చిత్రం నుండి అద్నాన్ సమీ సునీతారావు పాడిన పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, అంబర్పేట నుండి గుండు అంబదాస్ లావణ్య కుటుంబ సభ్యులు, పద్మా శ్రీనివాస్ అడ్డగుట్ట నుండి, వెంకటేష్ వరలక్ష్మి వైభవ్ చిన్మయ్ భాగ్యమ్మ సనత్నగర్ నుండి, జమత్పూర్ నుండి సాయిబాబా అశ్రిత్ ఆస్మిత్ ఆరాధ్య సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి కార్తీక్ కారుణ్య మాలతి హరిణి పాడిన పాట. క్షమించాలి, శంకర్ దాదా ఎంబీబీఎస్ నుండి మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన పాట.
3: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

0: తెవింది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను.

కోరుతున్న శ్రోతలు, మోతి శ్రీనివాస్, పద్మ కుటుంబ సభ్యులు, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి భవన్ల రాజు, మమత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చౌటుపల్లి నుండి గుండు రాజు, అనూష కుటుంబ సభ్యులు, భువనగిరి అర్బన్ కాలనీ నుండి యాదగిరి శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వీరంతా కోరుతున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. మీ అందరి కోసం మీకిష్టమైన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అమర్ సింగ్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి అరుణ, అభిలాష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, ఆకాష్ శర్మ, వలక్పేట నుండి శ్రీనివాస్, మమత, భువన, వేదాంశి, శ్రీను, వేణు, రావూర్ నుండి, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, ఓల్డ్ అల్వాల్ నుండి కొండ పవన్ కుమార్, వీరంతా కోరుతున్న పాట హనుమాన్ చిత్రం నుండి గౌరా హరి పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జాన్గంపేట నుండి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్, గంగు మహీందర్ నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి కీర్తి రాజ్కుమార్, సరోజా కుటుంబ సభ్యులు నిజామాబాద్, ఆదర్శ్ నగర్ నుండి ధన్రాజ్ సునీత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కుటుంబ సభ్యులు, వీరంతా కోరుతున్న పాట సైనికుడు చిత్రం నుండి కార్తీక్ కారుణ్య, మాలతి హరిణి పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ములకలపల్లి నుండి రవళి నాగ నిర్వాణ్ నితీష్ కుటుంబ సభ్యులు, అలాగే తుకారాం గేట్ నుండి పల్లవి గోపినాథ్, షాపల్లి నుండి చింత శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా, మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి రేవతి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ నుండి మురహరి యశోద, జానకి రాజు, వీరంతా కోరుతున్న పాట రేసుగుర్రం చిత్రం నుండి. మీ అందరి కోసం మీకు నచ్చిన పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరగా జబ్లిక్పల్లి నుండి చిక్కి చక్రపాణి చందన, అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాశ్ శ్యామల, అశ్విని రమేష్ కుటుంబ సభ్యులు, నోముల భాగ్యమ్మ వెంకటేష్, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి లక్ష్మీరమణ ఓల్డ్ అల్వాల్ నుండి, కేపీహెచ్పీ నుండి రాము, వీరంతా కోరుతున్న పాట దువాడ జగన్నాథం చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా, తర్వాత కార్యక్రమం గుర్తుకొస్తున్నాయితే మన పద్మిని రెడీగా ఉన్నారు. మరి నేను మీ అనిత సైనింగ్ ఆఫ్. సమయం 11 గంటలకు ఆ వస్తుంది, వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:02 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో ఈ రోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామని ఎదురు చూస్తున్నారా? ఎస్, పాటకు ప్రాణం పోసిన పదకల్ప వృక్షం, వేల పాటల విశ్వరూపుడు వేటూరి, సుందర పాటల మూర్తి మన వేటూరి సుందరామూర్తి. బహుశా వారి పాట చెవిన పడని రోజు ఉండదేమో కదా. మరి తెలుగు పాటల తోటలో కొమ్ము కొమ్మకు పదాల పారిజాతాలను పూయించిన తోటమాలి శ్రీ వేటూరి సుందరామూర్తి గారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నా వింటున్నారు. 10 నిమిషాల్లో పాట రాసేసి 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా చేయగల సినీ కవి వేటూరి గారు రాసిన కొన్ని నవరసాల సినీ పాటల పూదోటలో విహరిద్దాం ఈ రోజు మన గుర్తుకొస్తున్నాయిలో. ఆ అభినవ శ్రీనాథుణ్ణి ఆత్మీయంగా గుర్తు చేసుకుందాం. ముందుగా వారు రాసిన పాటల్లో వారికెంతో ఇష్టమైన పాటతో మన గుర్తుకొస్తున్నాయి ప్రారంభం చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రసని రగమ చైత్రము కుసుమాంజలి.
1: నిజంగానే కుసుమాంజలి సమర్పిస్తున్నట్టే ఉంటుంది ఆ పాట వింటే. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, వేటూరు సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. జంట కవులైన తిరుపతి వెంకట కవులు, దయతా గోపాలం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, మల్లాది గారు లాంటి గొప్ప కవుల వద్ద శిక్షరికం చేసి తొలినాళ్లలో పాత్రికేయునుగా పనిచేశారు వేటూరి గారు. ఇక కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక సీత కథ, ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. వేటూరి శకానికి నాంది పలికిన రెండు చిత్రాలను చెప్పుకోవచ్చు భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ. వేటూరు గారికి ఎంతో ప్రియమైన కవి శ్రీనాథుడు రాసిన హరవిలాసంలో కిరాతార్జునీయ ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని భక్త కన్నప్పలో కిరాతార్జునీయ గేయ కావ్యం రాశారట. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ముందుగా 45 పేజీలు వచ్చిందిట ఆ గేయ కావ్యం. దాన్ని 7 నిమిషాల పాటికి కుదించి పరవళ్లు తొక్కించారు భక్త కన్నప్ప చిత్రంలో. అది విని పాండిత్యం కవిత్వం కలబోత వేటూరి గారి అంటూ కౌగిలించుకున్నారట బాపుగారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. గమనించగలరు, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ముందుగా చెప్పినట్టు కాకుండా మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీ సందేహాలకు తెలుసుకోవడానికి, నివృత్తి చేసుకోవడానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402-2408-52, 2-3-2408-53, 2-9-55-09-23. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:14 దాటి 35 సెకండ్లు. ఇందాకలు విన్న పాట అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. విశ్వనాథ్ గారిని గురు సమానంగా చెప్పుకునేవారు వేటూరి గారు. వారితో ఉన్న అనుబంధం చెప్పలేనిది. ఎన్నో అణిముత్యాల లాంటి పాటలు అందించారు విశ్వనాథ్ గారు, కెవి మహాదేవన్ గారు, వేటూరి. ఈ త్రయంలో వచ్చిన పాటలు అసలు 70-80 అయితే ఎవర్గ్రీన్ హిట్స్ అనే చెప్పాలి. ఇందాకలు మనం విన్న పాట కూడా వేటూరు గారికి ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటి. ఎంత బావుంటుంది కదా సాహిత్యం. పలకమన్న పలకది పంచదార చిలక, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, నిదురించే పెదవిలో పదముంది పాడుకో అంటూ వేటూరు గారు రాసిన ఆ పాటకి ముగ్ధులైపోయారు ప్రేక్షకులు. తర్వాత కొన్ని వేల పాటలు, 10 కాలాల పాటు గుర్తుండిపోయే పాటలు రాసిన అక్షర మహర్షి వేటూరి.

0: వేటూరి అక్షరాల్లో పూచిన అమృత పారిజాతం ఈ మానస వీణామధి గీతం అనే పాట. భావరాగ సమ్మేళనం ఈ గీతం కదా. కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని. ఎంత నిగూఢమైన సాహిత్యం! వారు రాసిన అమృతధారలాంటి మాటల్ని ఒడిసిపట్టి తేనెలాంటి తీయని రాగమాలిక స్వరపరిచారు రాజన్ నాగేంద్ర ద్వయం. ఉత్తమ రచయితగా తొలి నంది పురస్కారాన్ని అందుకున్నారు వేటూరి గారు ఈ పాటకి.
1: అందరి కోసం కొన్ని ఎన్విలప్స్ ఉన్నాయి, ఈ ఎన్విలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1007 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:23 అవుతోంది. అసలు అలాంటి మంచి మంచి పాటలు వింటూ ఉంటే సమయం ఎవరికి గుర్తొస్తుంది చెప్పండి. కానీ సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సినిమా పాటకి 2-3 దశాబ్దాల పాటు కొత్త అందాన్ని వడిని ఒరవడిని సృష్టించారు వేటూరి. ఒకరోజు విజయ గార్డెన్స్ లో శంకరాభరణం షూటింగ్ అవుతుందట. రికార్డింగ్ కి ఆత్రేయ గారు వచ్చి పాట విని, ఏంటయ్యా అలా రాశావు, పాడేవాడి ప్రాణం పోతుంది అన్నారట. నిజంగానే సినిమాలో ఆ పాట పాడే పాత్రకి ముగింపు ఈ పాటే గురువుగారు అంటూ నవ్వేశారట వేటూరి గారు. ఇలాంటి పాటలు రాయడం కన్నా ఇంకేమి సేవ ఉంటుంది నాకు అంటూ ఆశీర్వదించమని అడిగారట ఆత్రేయ గారిని. నిజంగానే ఏమివ్వగలం అలాంటి పాటల నిధిని మనకిచ్చినందుకు. తెలుగు సినిమాకి స్వరాభరణంగా మకుటాయమానంగా నిలిచిన శంకరాభరణం చిత్రంలో ఆ పాట మనందరి కోసం.

నిజంగా మన అదృష్టం దొరకనా ఇటువంటి సేవ. ఇలాంటి అద్భుతమైన పాటలు వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో మీ రేడియోనిస్తం పద్మినితో. సినిమాకి సందర్భానికి ఏ దర్శకుడికి ఏ స్థాయి సాహిత్యం కావాలో ఆ స్థాయి పాటలు ఇచ్చేవారట వేటూరి గారు. అదే ఆయన స్పెషాలిటీ కూడా. ఆయన వద్దకు వెళ్లి దర్శక నిర్మాతలు ఏ రసాన్ని పండించమంటే ఆ రసాన్ని ఎంత పాళ్లలో రంగరించమంటే అంతే పాళ్లలో కొలిచి మరీ రంగరించి వేషనిపించుకున్నారు వేటూరి గారు. అందుకే వారు క్లాసిక్స్ రాసినా అడవిరాముడు వేటగాడు లాంటి కమర్షియల్ సినిమాకి రాసినా పాటలు కాసుల వర్షం కురిపించాయి. కోటి రూపాయల పాట అంటూ జనం మెచ్చిన మాస్ గీతం ఆరేసుకోపోయి పారేసుకున్నాను. ఆ పాట కూడా వినేద్దామా?

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అసలు ఎంత కాంట్రాస్ట్, ఎంత వైవిధ్యం కదా. ఇంతకు ముందు విన్న పాట శంకరాభరణం పాటకు కూడా సంగీత దర్శకులు రాసిన రచయిత వేటూరి గారు, కెవి మహాదేవన్ గారు. ఈ పాట కూడా కెవి మహాదేవన్ గారు, వేటూరి గారే. కానీ ఎంత వైవిధ్యం. ఈ విషయమై ఒకసారి ఒక రిపోర్టర్ అడిగారట, గురుగారు మీరు క్లాసిక్స్ ని మాస్ ని ఎలా రాస్తారు అంటే, దేని సంచి దాందే నాయనా అంటూ నవ్వేశారట వేటూరి గారు.
1: గుర్తుకొస్తున్నాయి
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జతచేసి 2324085 2 3 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3 ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ రోజు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుండి 3 వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెల

0: వారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: రచయిత వేటూరి సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో భక్తి రసాన్ని, కృష్ణతత్వాన్ని ఎంతో అందంగా వర్ణించారు ఒక పాటలో. అదే సాగర సంగమం చిత్రంలో వేవేల గోపెమల. కన్నెతోడు లేనివాడే కన్నెతోడు ఉన్నవాడే ఇంత అద్భుతంగా ప్రాసకట్టి అక్షరానికి అలంకరణ చేసి తెలుగు సినిమా పాటని పల్లకిలో ఊరేగించిన వేటూరి గారి కలం గురించి ఎంత చెప్పగలం? ఆ పాట వింటేనే మనసు సంతృప్తిగా ఉంటుంది. మరి వినేద్దామా ఆ పాటని?

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, వేటూరి సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఒకటి గమనించాలి మనం, జీవితంలో అన్ని దశలు గుర్తొస్తాయి వేటూరు గారి పాట వింటే. బాల్యం, యవ్వనం, ప్రేమ, విరహం, సాన్నిహిత్యం, సరసం, శృంగారం, వైరాగ్యం, ఇలా అన్ని వినిపించే పాటే

వేటూరి గారి పాట. అక్షరాల్లో ఒదిగిన అనురాగం, స్వరాల్లో పలికిన ప్రణయం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భానికి, భావానికి సరిపోయే ఎన్నో వేల పాటలు రాశారు వేటూరి. ముఖ్యంగా తెలుగు వాళ్ల ప్రతి అడుగులోని వారి పాటలు మనకి తోడుగా ఉన్నాయి. వేటూరి గారి పాట నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపచేస్తుంది, పరవశింపచేస్తుంది. తెలుగు నుడికారాన్నే కాదు, తెలుగు లోగిళ్లలో సంప్రదాయాన్ని, సందడిని కూడా పాటల్లో అందించారు. ఉదాహరణకి సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో ఈ పాట వినండి. ఎంత తెలుగుదనం, ఎంత శోభాయమానంగా ఉంటుంది ఈ పాట.

0: ఎందరో ఉద్దండులు ఉన్న పాట కదా, మహానుభావులు నటించిన పాట, పాడిన పాట. జిక్కీ గారి స్వరం ఎంత నాస్టాల్జిక్గా ఉంటుంది. అప్పట్లో సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో ఈ పాట వచ్చాక ఎందరో మళ్లీ షష్టిపూర్తి చేసుకోవాలి, ఆ షష్టిపూర్తి మహోత్సవాన్ని ఇంత వైభవంగా చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతో జరుపుకున్నారట. ఈ విషయం కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది ఆ సమయంలో. ఇక మనం గమనిస్తే ఇచ్చిన ట్యూన్ కి పాటలు రాయడంలో వేటూరు గారికి తిరుగులేదు. సంగీతంలో ప్రవేశం ఉండడం వల్ల కూడా వారికి ట్యూన్ ఇవ్వగానే అది ఏ రాగంలో ఉందో చూసుకుని ఆ రాగంలోని భావాన్ని చెప్తూ రాగం పేరు వచ్చేలా కూడా రాసేవారు వారు కొన్ని పాటల్ని. అందుకే మనం గమనిస్తే కొన్ని పాటల్లో రాగాల పేర్లు కూడా వినిపిస్తాయి. ఉదాహరణకి అన్వేషణలో కీరవాణి, ఆనంద భైరవి సినిమాలో ఆనంద భైరవి టైటిల్ సాంగ్, మేఘ సందేశంలో వచ్చిన పాడనావాణి కళ్యాణిగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోల సమయం 11:47 అయిపోయింది. వేటూరి సుందరరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. సాహితీ సవ్యసాచి మన వేటూరి. వారి సినీ ప్రయాణంలో మరో మైలురాయి అని చెప్పాలంటే ప్రతిఘటన. కేవలం 15 నిమిషాల్లో ఆ పాట రాస్తే అంతే తక్కువ సమయంలో చక్రవర్తి గారు ట్యూన్ కట్టేశారట. ఇద్దరూ ఇద్దరే సమ ఉజ్జీలు. ఇక జానకమ్మ గానమైతే అజరామరం. నేను సంగీతం అందించిన 900 పైచిలకు చిత్రాలకి ఎక్కువ పాటలు రాసింది వేటూరు గారే అని చెప్పేవారు చక్రవర్తి గారు. నా సంగీతానికి ఆయన పాటలు నడిపిస్తే నా సంగీతం ఆయన పాటల్ని నడిపించింది అనేవారు చక్రవర్తి గారు. మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట మనందరి కోసం.

కాదగిని జన్మస్థానం, మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా

ఈ పాట లాంటి మరొక పాట ఇంకా లేదనే చెప్పాలి. అసలు ఈ పాట విన్నాక కళ్ళు చెమర్చిన వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంత గొప్పగా రాశారు, అంత గొప్పగా పాడారు, అంత గొప్పగా ట్యూన్ కట్టారు చక్రవర్తి గారు. గుర్తుకొస్తున్నా వింటున్నారు స్టూడియోలో సమయం 11:52 దాటి 32 సెకండ్లు. శ్రీశ్రీ గారి తర్వాత జాతీయ పురస్కారం అందుకున్న మన సినీ కవి వేటూరు సుందరరామూర్తి గారు తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వలేదనే అభ్యంతరంతో ఆ పురస్కారాన్ని తిరిగిచ్చేశారట. ఇది కేవలం ఒక పురస్కారాన్ని తిరస్కరించడం కాదు, తన భాష పట్ల వేటూరు గారు చూపిన ఆత్మగౌరవం అనేవారు. మాతృదేవభవలో రాలిపోయే పువ్వు అనే పాటకు జీవిత సత్యాలకు అక్షర నీరాజనం. అసలు ఆ పాట ఎంత అద్భుతంగా రాశారు, కర్మ సిద్ధాంతాన్ని సులువుగా అర్థమయ్యేలా చెప్పిన ఆ పాట మనందరికోసం.

ఎంతో పరిపక్వత ఉన్న సాహిత్యం అది. వేటూరి చేసిన సాహిత్య సేవ అద్వితీయమని చెప్పాలి. కాదేది పాటకు అనర్హను చాటిన గేయ రచయిత మన వేటూరు సుందరమూర్తి గారు. సందులు, సమాసాలు, యతులు, గణాలు, ఛందస్సు ఇవన్నీ కూడా ఆయన పాటల్లో అందరికీ అర్థమయ్యేలా పాదాల్లో ఒదిగిపోతాయి. అక్షరం ఆయన లక్షణం. వేటూరు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాట నా ప్రాణం, పాటలేనిదే నేను లేను. పాట నా వృత్తి, ప్రవృత్తి. నేను పాటలు రాయడం తప్ప మరేమీ చేయలేను అని ఎంతో ఆర్తిగా చెప్పేవారు వేటూరు సుందరమూర్తి గారు. తెలుగు మట్టి వాసన్ను, జానపద జీవన సౌందర్యాన్ని కలిపి ఆయన సినిమా పాటకు ఒక కొత్త భావాన్ని కల్పించారు. తెలుగు సినిమాకి దొరికిన కోహినూర్ వజ్రం పాటల నిధి వేటూరు సుందరమూర్తి గారు. వారిని ఆత్మీయంగా గుర్తు చేసుకున్నాం కొన్ని పాటలతో.

0: సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక నది. ఒకప్పుడు బాగా పారే మంచినీటి నది అది. ఆ ఊరికి నీరందించిన వనరు కూడా. కానీ కొన్నాళ్ల క్రితం ఆ నది మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. ఎంతగా అంటే నీరు కనిపించకుండా కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తూ దుర్గంధం భరించలేనంత, అంటే అంత చెడ్డ వాసన వచ్చేంతలా. ఇటీవలే ఆ ఊరి కథ మారిపోయింది. ఒక యువకెరటం చేసిన మహోన్నత పనితో ప్రపంచమంతా ఆ ఊరు వైపు చూస్తున్నారు. ఇంతకీ ఏంటా ఊరు, ఎవరా యువకెరటం, చెప్పుకుందాం.

0: మహర్షి సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జతచేసి 2324085323 2295 5923 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:09 దాటి 25 సెకండ్లు. మరి ఇంతకీ ఏంటి ఆ ఊరు, ఎవరా యువ కిరటం, ఎవరా యూత్ ఐకాన్, ఎవరి గురించి మనం మాట్లాడకపోతున్నాం చైతన్య స్ఫూర్తిలో చెప్తానన్నాను కదా. ఆ కథ ఏంటంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బియానా ఊరు అనే ఊరికి చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, ఆ అబ్బాయినే బిట్టు అని కూడా పిలుస్తారు. ఈ అబ్బాయి 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి. వారి ఊర్లో ప్రవహించే అజ్నార్ నది దారుణమైన పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆ నది ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంటి చెత్త, నాచు, విషపూరిత వ్యర్థాల్లో నిండిపోయి ఒక పెద్ద డంపింగ్ యార్డ్లా మారిపోయింది. ఇంతకీ ఇదంతా చేసింది ఎవరంటే ఆ ఊరి వాళ్లే. తన ఊరి వారిని ఏమీ నిందించలేక ఆ ఊరి నదిని తానే బాగు చేయాలని సంకల్పించాడు ఈ సురేంద్ర సింగ్ చౌదరి. ఎప్పుడు? 2026 జనవరి నెలలో ఆ అబ్బాయి అలా సంకల్పించాడు. ఈ విషయం చెప్తే ఊర్లో వాళ్ళందరూ నువ్వేం చేయగలవు అంటూ హేళన చేసి నవ్వారట. కానీ ఆ అబ్బాయి ఊరుకున్నాడా? ఎటువంటి సహాయం లేకుండా ఒక్కడే ఒక కలుషితమైన నదిని పూర్తిగా శుభ్రం చేసి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఏంటి ఆ విషయాలని చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఈ చిత్రానికి తోషి ప్రియ ఆలపించిన పాట విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. స్టూడియో క్లాక్ లో సమయం 12:15 దాటి 28 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జతచేసి 2324085252, 2324085353, 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతిలో. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సురేంద్ర సింగ్ చౌదరి ఒక యూత్ ఐకాన్, ఏ విధంగా స్ఫూర్తిదాతగా నిలిచారు ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఇంతకీ ఏం చేశారు ఈ సురేంద్ర, నదిని శుభ్రం చేద్దామని అనుకున్నారు. మొదట్లోని తొలి 2-3 రోజుల్లో ఇద్దరు స్నేహితులు సహాయం చేస్తామని వచ్చారట సురేంద్రతో పాటు. కానీ ఆ కంపు భరించలేక, ఆ దుర్వాసన భరించలేక మా వల్ల కాదు అని వెళ్లిపోయారట. ఇక సురేంద్ర ఒక్కడే స్వయంగా రంగంలోకి దిగాడు. ఎటువంటి రక్షణ లేకుండా కనీసం చేతులకి గ్లౌజులు, కాళ్లకి గంబూట్లు వంటి ప్రాథమిక రక్షణ కూడా లేకుండా ఆయన మురికి నీటిలో దిగిపోయాడు. ఏం జరుగుతుంది అంత మురికి నీటిలో దిగక ఏం జరుగుంటుంది, మరి ఆ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోదావరి చిత్రానికి శంకర్ మహాదేవన్ చిత్రాలు పించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్. గెలుపు ఏ గెలుపైనా అంత సులువుగా వచ్చేదేం కాదు. మరి సురేంద్ర సింగ్ చౌదరి ఏం చేశారు? ఎటువంటి రక్షణ లేకుండా మురికి నీటిలోకి దిగిపోయారు. గంటలు తరబడి కలుషిత నీటిలో పనిచేయడం వల్ల చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు వచ్చేశాయి. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అయినా సరే ఆయన తను చేస్తున్న పనిని ఆపలేదు. ఇంకో విషయం ఏంటంటే, వారికి ఈత రాదు, వారి దగ్గర డబ్బులు లేకపోయినా దాచుకున్న డబ్బులతో కావలసిన బూట్లని, గ్లౌస్ ని కొనుక్కున్నారట. అన్ని తట్టుకుని సురేంద్ర ఒంటరిగా చెత్త ఎరడం ప్రారంభించినప్పుడు ఆ చుట్టుపక్కల వెళ్లే వాళ్లందరూ పిచ్చోడు అని చూసి ఎగతాళి చేశారట. కానీ వారు ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తాను ప్రతిరోజు పడుతున్న శ్రమను, ఆ నది రూపురేఖలు మారుతున్న విధానాన్ని బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలెట్టారు. అది చూసి అందరూ అవాక్ అయ్యారు. తర్వాత ఏం జరిగింది చెప్తాను.

రాజన్న చిత్రానికి మాళవి కల్పించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటలో అవనిలాగే మనం చెప్పుకుంటున్న స్ఫూర్తిదాత కథలో ఈ సురేంద్ర సింగ్ చౌదరి తన ఊరిలో ఉన్న నది కోసం, ఇందాక చెప్పాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక సాధారణ యువకుడు కొండలా పేరుకుపోయిన చెత్తను ఒంటరిగా తొలగించడం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, సురేంద్ర అంకిత భావానికి ముగ్ధులై నెదర్లాండ్స్ కి చెందిన ఒక అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఉద్యోగ అవకాశం కూడా ఇచ్చారట. ప్రస్తుతం సురేంద్ర తన ప్రచారాన్ని మరింతగా విస్తరించారు. కేవలం మధ్యప్రదేశ్ కే పరిమితం కాకుండా బెంగళూరు వంటి నగరాలకు కూడా ప్రయాణిస్తూ అడవులను, జలవనరులను శుభ్రపరిచే కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, మురికి కూపంగా మారిన నదిని కేవలం తన సంకల్పంతో, తన చేతులతో స్వచ్ఛమైన నీటి ప్రవాహంగా మార్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సురేంద్ర. ఒక మార్పు కోసం పెద్ద మొత్తంలో నిధులు లేదా వందల మంది మనుషులు అవసరం లేదు. కేవలం దృఢమైన సంకల్పంతో అడుగు ముందుకు వేస్తే చాలని సురేంద్ర సింగ్ చౌదరి నిరూపిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నిజమే కదా, మనం మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత, మన ధర్మం కూడా. పర్యావరణాన్ని రక్షిద్దాం, ఆరోగ్యంగా ఉందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: చదువుతున్నది పమిడిపాటి సరచ్చొచ్చిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమాపేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమాపేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
2: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
1: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
3: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
1: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్దించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్బంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతాహీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్ పేరిట స్వచ్చంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమాపేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు.

తుది టీ20 మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 15 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జత చేసి 2304085 2 2 4 0 8 5 2 2 9 5 5 0 9 2 3 ఫోన్ నంబర్లు మరొకసారి 0402324052 2324085329550923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. దేశమంతటా రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ఏంటి పోషణ మాసోత్సవాలు? రాష్ట్రమంతా అంటే మన రాష్ట్ర కాదు, దేశమంతటా కూడా జరుపుకుంటున్నాం. అసలు ఏంటి రాష్ట్రీయ పోషణ మాసం? ఏం చేస్తారు? ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోమని చెప్తూ ఉంటారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ద్వారా 2018 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ రాష్ట్రీయ పోషణ్ మాస్ ను పాటిస్తున్నారు. ఇది 9వ సారి. 2026 సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ మాసోత్సవాలు. ముఖ్యంగా ఈ మాసోత్సవాల్లో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 6 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికల కోసం వారు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, వారిలో ఎలాంటి అవగాహన పెంచాలి, బలమైన ఆహారం ఉన్న పోషణ్ థాలి, ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మంగళి కార్తిక్ ఆలపించిన పాట విన్నారు. ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:47 దాటి 13 సెకండ్లు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. రాష్ట్రీయ పోషణ్ మాస్, ఈ మాసోత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం తినాలి, ఏం తినమని చెప్తున్నారు. పోషణ్ థాలీ గురించి చెప్తానని చెప్పాను కదా. పోషణ్ థాలీలో భాగంగా ముఖ్యంగా 7 రకాల భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ ని తినాలని చెబుతున్నారు ఈ మాసోత్సవాల్లో. అవేంటంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు. ఇంకా ఏ కాలంలో దొరికే ఆకుకూరలుంటే ఆ కాలంలో కాలానుగుణంగా దొరికే కూరగాయలు అన్నమాట. ఇక మునగాకు, శనగలు, పాలు, పెరుగు, గుడ్లు, ఉసిరికాయ మరియు నిమ్మజాతి పండ్లను తప్పకుండా తీసుకోవాలి అనే అవగాహన పెంచుతున్నారు ఈ మాసోత్సవాల్లో. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇవే తినమని ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, ఫైబర్ ని పుష్కలంగా ఇచ్చేవన్నీ ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ ఆహార పదార్థాలన్నింటిలోనే ఉంటాయన్నమాట. ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మ పోషకాల కోసం బాదం, వేరుశెనగ వంటివి కూడా తినాలని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఎముకల బలానికి, పెరుగుదలకు అవసరమైన కాల్షియం, విటమిన్ల కోసం పాలు, పెరుగు, రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి సమృద్దిగా ఉండి ఐరన్ శరీరంలో బాగా గ్రహించడానికి తోడ్పడే ఉసిరికాయ, నిమ్మజాతి పండ్లను వాడమని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. మరిన్ని విషయాలున్నాయి, ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి, చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: రంజిత్ అమ్మే సూపర్ ట్రాక్ విన్నారు కదా. వారసుడు చిత్రానికి ఎంఎం మానసి, అనురా కుల్కర్ణి పాడిన పాట, సంగీతం ఎస్ఎస్ థామన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085 2, 2324085 3, 2955592 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని.

రాష్ట్రీయ పోషణ్ మాస్ గురించి, ఏమేం తినాలి, వారు ఏమేం చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో, ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, పోషణ్ థాలీలో ఆ 7 రకాల భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ తినాలని చెప్తున్నారు. అయితే ఇవన్నీ మనకి దాదాపుగా తెలిసిన విషయాలే, కాకపోతే కాస్త కూడా నిర్లక్ష్యం తగదు అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు మరియు వైద్యులు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు సరైన ఆహారం గాని తీసుకోకపోతే, అంటే ఈ దశలో గర్భిణీగా ఉన్నప్పుడు ఈ దశలో తీసుకోకపోతే తల్లితో పాటు బిడ్డ ఎదుగుదలకు కూడా కాస్త ఇబ్బందులు వస్తాయని చెప్పి తప్పకుండా ఇలాంటి ఆహారాన్ని తీసుకోమని ప్రోత్సహిస్తున్నారు. ఇక గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకే కాదు, 6 నెలల వరకు పసిపిల్లలకు, పసికందులకు కేవలం తల్లిపాలు మాత్రమే అమృతం, ఔషధం కూడా. ఇక 6 నుండి 9 నెలల పిల్లలకు మెత్తగా ఉడికించిన జావలాంటి బియ్యం, పెసరపప్పు కలిపిన కిచడీ, బాగా మెత్తగా ఉడికించిన యాపిల్ లేదా అరటిపండు గుజ్జును పెట్టమని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఇక 9 నుండి 12 నెలల వరకు ఉన్న పిల్లలకు మాత్రం మెత్తగా చేసిన రాగి జావ, ఉడికించిన క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మెత్తగా చేసిన పప్పు అన్నం కూడా పెట్టమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ నెలంతా, అంటే సెప్టెంబర్ 9వ తారీఖు నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మాసోత్సవాల్లో అందరికీ చెప్తారన్నమాట. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుతూ ఉంటారు ఈ మాసోత్సవాల్లో. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయి శ్రీపాద పుణ్యాశెల్వ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. ఎంతైనా అంతే కదా, మహిళలే కదా బంగారాలు, మహారాణులు. కుటుంబానికి మహిళలు సంతోషంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే కుటుంబం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ మాసోత్సవాల్లో కొన్ని కూడని పనులు ఏవేవైతే చేయకూడదు అవి కూడా చెప్తారు. కొన్ని విషయాలకి, కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలంటున్నారు. అవేంటో కూడా చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

కల్పిస్తున్నారు. అవేంటో తెలుసా? మైదా, ప్యాకేజ్డ్ చిప్స్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్లు, చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ కి పూర్తిగా, వీటన్నిటినీ పూర్తిగా దూరం పెట్టాలని పదే పదే అవగాహన కల్పిస్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఇందాక చెప్పుకున్నట్టు ఇవన్నీ మనకు తెలిసినా సరే ఆ ఏం కాదులే ఒక్కసారి తీసుకుంటే అని చెప్పి తీసుకోవడం మొదలు పెడతాం. కానీ ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలన్నీ ఎలాంటివంటే ఒక్కసారి నాలిక మీదకు వచ్చాక మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అది ఆ పదార్థాల యొక్క బిహేవియర్ అనమాట. అందుకనే వీటన్నిటినీ తప్పకుండా దూరంగా పెట్టాలంటున్నారు. మరి మన ఇళ్ల చుట్టూ ఉన్న, మన గ్రామాల్లో ఉన్న వారి ఈ మాసోత్సవాల్లో తప్పకుండా పాల్గొనేలా చేద్దాము. అందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా అవగాహన పెంచుదాం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే ఫిట్.

0: రంగస్థలం చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాబ్ లో సమయం 1:08 శ్రోతలకు ఒక ముఖ్య గమనిక మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జత చేసి 2324085239 ఫోన్ నంబర్లు మరొకసారి 0402324085223 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైం కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ప్రాంత స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, విమోచన పోరాట వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు.
1: Hyderabad has fought against the Razakar these months. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Kendra Sanskrutika Shaka Mantri Gajendra Singh Shekhawat maatladutoo, Operation Polo kevalam sainika charya maatrame kaadani, adharmam pai dharmam saadhinchina vijayamani abhivarnincharu.
2: जब कोई देश, कोई समाज इस तरह के ट्रांसफॉर्मेशन के दौर से गुजरता है, तब निश्चित रूप से उस देश के प्रत्येक, उस समाज के, उस संस्थान के प्रत्येक व्यक्ति की सहभागिता सुनिश्चित होना आवश्यक है. मित्रों, हम सब के पास में सौभाग्यपूर्ण अवसर है जब हमें देश को विकसित बनाने के लिए, भारत की पहचान बदलने के लिए बलिदान की नहीं, योगदान की आवश्यकता है.
0: गवर्नर शिवप्रताप शुक्ला మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో కొమరం భీం వంటి వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే గత ప్రభుత్వాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజాం పాలనను పొగుడుతూ నిజమైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
3: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ,
0: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ఫోటో ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబిసి ప్రదర్శనలోని విస్తృత పరిశోధన రూపకల్పనను ప్రశంసించారు. ఈ చారిత్రక ఘట్టంపై సంసద్ టీవీలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుందని పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లతో పాటు పీఐబి సిబిసి ఏడీజీ శృతి పాటిల్, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని, అలాగే టీజీ సేఫ్ ఏర్పాటు చేసి ఆహార కల్తీని అరికట్టడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, తమ ప్రయత్నాలతో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సామాన్యుడికి సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా గోషామహల్లో 2700 కోట్ల రూపాయలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. అలాగే సనత్ నగర్ లో మర్రి చెన్నారెడ్డి టీమ్స్, అల్వాల్ ఎల్బీ నగర్ లో టీమ్స్ లను అభివృద్ది చేస్తున్నామన్నారు.
4: ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ 70,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 100,000 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవి పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తున్నాం.
0: అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల చరిత్రలో అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం

0: భారత్ లో విలీనమైన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమైక్యతా దినోత్సవంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హనుమకొండలో నిర్వహించిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పోలీస్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసిఫాబాద్ లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ కె కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పెద్దపల్లిలో ప్రజాపాలనా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 35 సెకండ్లు. మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీడియా పద్మిని. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం మీ పేరు, ఈ రెండు మాత్రమే. దయచేసి ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏవి పంపించవద్దు. మీ సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. మరి కిక్ స్టార్ట్ చేసేసుకుందామా ఈనాటి మన షో టైం. షో టైం ప్రారంభించే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324852, 2324858, 2955923. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085, 2324085329550923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు.

మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి నడుం నొప్పికి కారణాలు ఈ రోజు మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో 2:15 నుండి 3 వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో. శ్రోతలు అప్పుడే సందేశాలు పంపించేస్తున్నారు. మేం సిద్ధంగా ఉన్నాం మేడం, మీదే ఆలస్యం, ప్రశ్న స్పర్శించండి, ప్రశ్నని అడగండి అంటున్నారు. ఎస్, అస్సలు ఆలస్యం లేదు. షో టైంలో ఎప్పటిలాగానే కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, కొన్ని సినిమా ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదటి ప్రశ్న, ప్రశ్న జాగ్రత్తగా వినండి, విని తొందరగా ఎవరు పంపిస్తారో ఫాస్ట్ గా పంపించిన వాళ్ల పేర్లు ముందుగా చదవడం జరుగుతుంది. దయచేసి మా పేర్లు చదవలేదు అంటూ మా మీద నిష్ఠూరాలు వేయకండి. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? ప్రశ్న మరొకసారి, ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? క్లూ ఇవ్వనా, ఇది గుణశేఖర్ గారి సినిమా అన్నమాట. మరి గుర్తుపట్టి మీకు సమాధానం తెలిస్తే 0402324082 0402324028 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్ షో టైం వింటున్నారు. చంటి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. ముందుగా మరి షో టైమ్ లో మొట్టమొదటి ప్రశ్న నేను అడిగాను, శ్రోతలు కాస్త తడబడ్డారు కానీ 90% సరిగ్గా సమాధానాలు చెప్పారు. కొంతమంది అయితే సరిగ్గా చెప్పి మళ్లీ దాన్ని డిలీట్ చేసి మళ్లీ కొత్తది తప్పు ఆన్సర్ కూడా పంపించారు. ప్రశ్న ఏంటంటే, ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? క్లూ కూడా ఇచ్చాను కదా, గుణశేఖర్ గారి చిత్రం అని. అందుకనే చాలా మంది గుర్తించి పంపించారు. చాలా మంచి సినిమా కూడా ఇది. మరి సినిమా ఏంటో ఆన్సర్ చెప్పేస్తున్నాను. 1995 వచ్చిన సొగసు చూడతరమ, ఇంద్రజా నరేష్ హీరో హీరోయిన్స్ గా నటించారు. గుణశేఖర్ గారిది 2వ చిత్రం ఇది. 4 నంది పురస్కారాలు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ మాటల రచయితకి కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా 4 నంది పురస్కారాలు దక్కించుకుంది ఈ సొగసు చూడతరమ. మరి చాలా మంది సందేశాలు పంపించారు, బట్ ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళ పేర్లు కొన్ని పేర్లు నేను చదవడం జరుగుతుంది. పానుగుడ్డి రవి గౌడ్ గారు ఫస్ట్ ఆన్సర్ మనకు పంపించారు. బీహెచ్ఎల్ నల్లగొండ నుండి కమలా సతీష్ పెద్దాపురం నుండి, వెంకటేశ్వరి రాణి ప్రగతినగర్ నుండి, జగదీష్ యూసఫ్ గూడ నుండి, జయలక్ష్మి ఖరత నుండి, వేమల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, రాకేష్ పరిధి నందిపేట నుండి, సూర్యశ్రీ కౌకూర్ నుండి, శివకుమార్ భువనగిరి నుండి, శ్రవంతి సుశీల్ చింతల్ నుండి, కళ్యాణాచారి గారు నాగర్ కర్నూలు నుండి చాలా రోజులకి, ఇక మురహరి యశోద గారు నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, లక్ష్మీ జయ కల్పతరు ఎర్రగడ్డ హైదరాబాద్ నుండి పంపించారు, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, అనిల్ చందన గద్వాల్ జోగులాంబ గద్వాల్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకూర్తి నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, ఇంకా ఎవరు పంపించారంటే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి మనకు పంపించారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి పంపించారు, అరుణ రాజేందర్ చక్రాన్పల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, గద్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరు ఫాస్ట్ గా మనకు పంపించిన వాళ్ళ పేర్లు అనమాట. ఇక షో టైమ్ లో 2వ ప్రశ్నకు సిద్దమైపోండి. ఇది కొంచెం అందరికీ తెలిసిన ప్రశ్న అనుకుంటున్నాను, బట్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన ఈశాన్య భారతదేశానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఈశాన్య భారతదేశంలో 7 సిస్టర్స్, 7 అక్క చెల్లెళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఆ 7 సిస్టర్స్ కి బ్రదర్ స్టేట్ ఏంటి, సోదర రాష్ట్రం ఏది? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్ కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 అయిపోతుంది. షో టైం లో రెండవ ప్రశ్న, నాకు తెలిసేది సింపుల్ ప్రశ్నే కానీ మనందరం కూడా తెలుసుకోవాల్సిన ప్రశ్న కాబట్టి, మనకి చిలకమర్రి ఉపేంద్రచారి గారు ఎంత విపులంగా రాసి పంపించారో, చాలా బాగా రాశారండి. ప్రశ్న ఏంటంటే, మన ఈశాన్య భారతదేశంలో 7 sisters, 7 అక్క చెల్లెలు రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఆ 7 sisters కి బ్రదర్ స్టేట్, సోదర రాష్ట్రం ఏది అని అడిగాను. మరి సమాధానం ఏంటంటే, మీరు అందరూ పంపించేశారు కదా, ఇన్ని సమాధానాలు నేను ఎలా చదవగలను చెప్పండి. సిక్కిం, ఎస్ సిక్కిం ఇస్ ద ఓన్లీ బ్రదర్ స్టేట్, దాన్నే సోదర రాష్ట్రంగా పిలుస్తారు. ఎందుకన్నో కూడా రాసి పంపించారు. ఇది భౌగోళికంగా ఈ 7 రాష్ట్రాలకు కాస్త దూరంగా ఉంటుంది, అందుకని దీన్ని బ్రదర్ స్టేట్ గా కూడా పిలుస్తారనమాట. మరి సరైన సమాధానాలు చాలా మంది పంపించారు. ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళ పేర్లు నేను చదివే ప్రయత్నం చేస్తాను. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, దివాకర్ గారు ఉమ్మడి నుండి, ఆడిప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పాషా కిష్టాపూర్ నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, రవిగౌడ్ నల్లగండ నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుండి, విజయ్ కుమార్ గారు హనుమాన్ టెక్డి నుండి, పద్మావతి శిల్ప

చెంచల్ గూడ బాలకృష్ణ నర్సంపేట నుండి భోగమార్కండే అంత, భూదాన్ పోచంపల్లి నుండి దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, భవానీ వెంకట్ పుట్టపాక నుండి, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, మిర్యాల తిరుమలయ్య పుట్టపాక నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ నుండి, చాలా రోజులైంది వీరి నుంచి సందేశం వచ్చి, నాగనాథ్ గుప్తా గారు గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, నరేష్ రోజా మూసపేట నుండి, ఉపేంద్రాచారి గారు తిప్పర్తి నల్గొండ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, పాలింపూలయ్య ఆళ్లగడ్డ నుండి, ఇంకా నిమ్మా నుండి పునా వెంకటేశం హేమలత, అలాగే బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, అనిల్ కుమార్ చంద్రశేఖర్ గారు కూడా పంపించారు. ఎక్కడి నుండి అంటే జోగులాంబ గద్వాల నుండి పంపించారు. ఇంకా చాలా చాలా చాలా చాలా సందేశాలు వచ్చాయి. చోడవరపు సాయిమాన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి పంపిస్తున్నారు. బీరేలి శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నుండి, ఇంకా సిక్కిం అంటూ చాలా మంది సందేశాలు పంపించారు. భవానీ గారు షాపూర్ నుండి పంపిస్తున్నారు. మహాలక్ష్మి కౌకూర్ నుండి పంపించారు. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు మనకి. చాలా మంది నిజామాబాద్ గుమస్తకాల నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి ఎవరు పంపించారంటే కీర్తి రాజ్ కుమార్ గారు పంపించారు. కమలా సతీష్ పెద్దాపురం నుండి, ఇంకా సిక్కిం అంటూ పాషా గార్ల కిష్టాపురం నుండి పంపించారు. ఇంకా చాలా మంది పంపించారు. వెంకటేశ్వరి రాణి హారిక ప్రగతినగర్ నుండి. మరి సందేశాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే రైట్ ఆన్సర్ పంపించారు కదా. ఇక షో టైమ్ లో మూడో ప్రశ్న వచ్చేస్తోంది. దాని ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852 2324085359 5359 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫోన్ నెంబర్స్ మరొకసారి 0402324085223240853 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి ఇక షో టైమ్ లో మూడో ప్రశ్న, ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. దర్శకుడు వంశీ మనందరికీ తెలుసు, మంచి మంచి సినిమాలు తీశారు. అయితే దర్శకుడు వంశీ చిత్రాల్లో అతి తక్కువ రోజుల్లో, కేవలం 3 వారాల్లో తీసిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా ఏంటో మీకు తెలిస్తే 0402324085952 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ಆರೋಗ್ಯ ಜೀವನ ఆనందదాయకం
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి 9490463863.
2: ఎస్ షో టైం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. షో టైంలో నేను మూడో ప్రశ్నగా అడిగాను, శ్రోతలు కాస్త తడబడ్డారు. మరి పోలేని తడబడ్డం పర్వాలేదు, సరైన ఆన్సర్ నేను చెప్తాను కదా. ప్రశ్న ఏంటంటే, దర్శకుడు వంశీ చిత్రాల్లో అతి తక్కువ రోజుల్లో కేవలం 3 వారాల్లో తీసిన సినిమా ఏది అని అడిగాను. చాలా మంది లేడీస్ టైలర్ అన్నారు, అన్వేషణ్ అన్నారు, ఇంకా చాలా చాలా మంది తప్పుడు సమాధానాలు బోల్డంత మంది పంపించారు. ఈసారి మాత్రం రైట్ ఆన్సర్స్ వచ్చింది కేవలం 40% మాత్రమే వచ్చాయి. ముందుగా ఎవరెవరు సరైన సమాధానాలు పంపించారో చూద్దాం, ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే మీరు చాలా స్మార్ట్ కదా, నేను ఆన్సర్ చెప్పేస్తే మీరు మీ సందేశాలు నాకు పంపించేస్తారు, మా పేరు చదవలేదంటూ మళ్లీ మళ్లీ పంపిస్తూ ఉంటారు. ఇక సరైన సమాధానం ఎవరెవరు పంపించారు, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుండి, నరసింహమూర్తి గారు మేడ్చల్ నుండి, అప్పలరాజు పెడ నుండి, వెంకటేశ్వరి రాణి హారిక ప్రగతి నగర్ నుండి పంపించారు, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నిజాంపేట నుండి, రాజు ఉమా నిజామాబాద్ నుండి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుండి, మేర సాయిలు నిర్మల్ నుండి, రంగా గారు హైదరాబాద్ నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పూజపల్లి నుండి, చోడవర ప్రమాదేవి గీతానగర్, తాళ్ల గీతా రాజలింగం సిరికొండ నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాని నార్కెట్పల్లి నుండి, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, సెర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి మురహరి యశోద, పాపిరెడ్డి కాలనీ నుండి సిహెచ్ హనుమంతరావు గారు, దోర్నాలు బాలరాజు గారు వనస్థలిపురం నుండి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కుర్తి నుండి సరైన సమాధానం పంపించారు చాలా రోజులకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా బోరంపేట నుండి సంతోష్ సుప్రియ ఇదే సరైన సమాధానం పంపించారు, చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత రవిత్రేణి మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? చెప్పేనా రైట్ ఆన్సర్? ఇంకొక సమాధానం కూడా వచ్చింది, పానుకుంటి రవి గౌడ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు.

విలింగంపల్లి నుండి మనకి పంపించారు. రైట్ ఆన్సర్ ఏంటంటే చెప్పేస్తున్నా, 1988 వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఈ సినిమాని. ఇంకొక సమాధానం కూడా వచ్చింది మనకి, ఎవరంటే దివాకర్ ఉమ్మడి నుండి, చదివాను సార్ మీ పేరు, దివాకర్ ఉమ్మడి నుండి మనకి పంపించారు. ఇంకా హైదరాబాద్ బాజ్పల్లి నుండి రామారావు లక్ష్మి, చరితవ్య రేవంత్ కూడా పంపించారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఇది రైట్ ఆన్సర్. ఈ సినిమా కేవలం 22 రోజుల్లోనే వంశీ గారు సినిమాని పూర్తి చేసేసారట. వంశీ సినిమాల్లో అన్నిటికంటే అతి త్వరగా, అతి సహజంగా తీసిన సినిమా ఇది. ఎందుకంటే గోదావరి జిల్లాల్లోనే మొత్తం షూటింగ్ అంతా చేశారు. అదే శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. పాటలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. మాస్టర్ ఇళయరాజా గారు స్వరాలు అందించిన సినిమా కదా ఇది. మరి షో టైంలో లాస్ట్ ప్రశ్న, ఎప్పుడు సరదాగా అడిగే ప్రశ్న, మీ పేరు చదివాను సార్, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకు సరైన సమాధానాలు పంపించారు, వారికి కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో చివరి ప్రశ్న ఒక సరదా ప్రశ్న, ఇది మాత్రం నిజాయితీగా సమాధానాలు పంపించాలి, ఏదో షో టైంలో పాల్గొనాలని మాత్రం పంపించొద్దు. ప్రశ్న ఏంటంటే, మీలో ఇప్పటికి కూడా ఎవరైనా కలన్ స్నేహితులు, ఎవరికైనా మీరు మీ స్వహస్తాలతో ఉత్తరాలు రాసేవారున్నారా? అలా స్వహస్తాలతో మీ స్నేహితులకు ఉత్తరాలు రాసేవారు ఉంటే వారు మాత్రం 04023240852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. మరి గుర్తుపెట్టుకోండి, పెన్ ఫ్రెండ్స్, కలన్ స్నేహితులు లేదా మీ దగ్గర వాళ్లలో మీరు ఇప్పటికీ కూడా స్వహస్తాలతో ఉత్తరాలు రాస్తే వారు ఎవరు, వారు మీరు ఎవరికి రాస్తున్నారు, మీ పేరు 04023240852 ఈ నంబర్కు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎస్, శివ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి మరికొద్దిసేపట్లో 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324852 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 2 4 0 8 5 2 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 3 2 4 0 8 5 2 2 4 0 8 5 3 2 4 0 8 5 2 2 4 0 8 5 3 2 4 0 8 5 2 2 4 0 8 5 3 2 4 0 8 5 2 2 4 0 8 5 3 2 4 0 8 5 2 2 4 0 8 5 3 2 4 0 8 5 2 2 4 0 8 5 3 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 4 0 8 5 2 2 9550923 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది 2:15 నుండి 3 వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం, ఆలోచనామృతాల నిధి.

షో టైమ్ లో ఆఖరి ప్రశ్నగా నేను అడిగాను, మీరు ఇప్పటికీ కూడా ఎవరికైనా నిజంగా ఉత్తరాలు రాస్తూ ఉంటే వాటి గురించి చెప్పండి అని. ముందుగా అసలు మన శ్రోతల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే మీ ఆనెస్టీకి నేను సలాం చెప్తున్నాను. చాలా మంది ఎంతో నిజాయితీగా లేదు మేడం మేము రాయటం లేదు అని, రాసే వాళ్ళు మాత్రమే మనకు సందేశాలు పంపించారు. లక్ష్మీనారాయణ గారు అంటున్నారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళైతే ఇప్పుడు లేరంటున్నారు. ఎందుకు లేరండి? చాలా మంది మన శ్రోతలు ఉన్నారు. ఎవరు రాశారంటే మా మేనకోడలు మంజుల గారికి నేను ఇప్పటికీ కూడా రాస్తానంటే ఆదర్శనగర్ నుండి కీర్తి రాజ్కుమార్ గారు, అలాగే మా పెద్దనాన్న గారి కుమారుడు అయిన కుమారుడికి నేను తప్పకుండా రాస్తాను, బాంబేలో ఉంటారు వాళ్ళు ఇప్పటికీ కూడా రాస్తానంటున్నారు. మేడ్చల్ నుండి నరసింహమూర్తి గారు, ఇక మా మామయ్యకి ఇప్పటికీ రాస్తానంటున్నారు. మరి నిజంగా నిజాయితీగా రాశారో లేదో ఎం నరేష్ రోజా రాస్తున్నారు మనకి. నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి రాస్తున్నారు, లేదు మేము రాయటం లేదు, ఫోన్లోనే మాట్లాడుకుంటామంటున్నారు. ఇక కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు నుండి రాస్తున్నారు, వారు మాత్రం రాస్తారట ఇప్పటికీ కూడా ఉత్తరాలు వారి అతి దగ్గర వాళ్ళకి. మరి బెల్లంపల్లి నుండి ఆడిపు సంతోష్ కుమార్ గారు రాస్తున్నారు, నాకు ఒక స్నేహితురాలు ఉన్నారు వారికి ఇప్పటికీ కూడా నేను రాస్తాను, వీణా మేడం గారు అని అంటున్నారు. నా ఫ్రెండ్ రాకేష్కి నేను ఇప్పటికీ రాస్తానంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుండి, ఇక మా ఫ్రెండ్ నిజామాబాద్ ఫస్ట్ టైం లెటర్ రాశానంటున్నారు. సిరికొండ నుండి ఎప్పుడు రాసారో కాదు, ఇప్పటికీ కూడా రాసేవాళ్ళు ఉంటేనే రాయండి అని చెప్పాను. ఇక నేను ఒకప్పుడు రాసేదాన్ని, ఇప్పుడు రేడియోకి మాత్రం రాస్తున్నాను అంటున్నారు. ఎవరు? అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి రాస్తున్నారు, అపర్ణ గారు బెంగళూరు నుండి కూడా రాస్తున్నారు. లేదు మేడం మేము రాయటం లేదు, ఓన్లీ వాట్సాప్ అంటున్నారు. మేడం గారు నమస్కారం, ఈ రోజుల్లో కూడా కలం స్నేహితులు ఎవరున్నారండి అంటే, ఉన్నారు సార్ ఈ రోజుల్లో కూడా రాసేవారు ఉన్నారు. 30 సంవత్సరాల నుండి నా కలం స్నేహితురాలు రాధారమణి కాకినాడలో ఉంటారు, వారికి రాస్తున్నానంటున్నారు. వావ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మనకి రాశారు. ఇప్పటికీ కూడా జనగామలో ఒక శ్రోత ఉన్నారు నాకు అతి దగ్గర వాళ్ళు, వాళ్ళకి నేను రాస్తానంటున్నారు. దోర్నాల్ బాలరాజ్ గారు హైదరాబాద్ వనస్థలిపురం.

మనకు సందేశాలు పంపించారు. వివిధ్ భారతి ముంబై వాళ్ళకి ఆఖరిసారిగా పెన్ కార్డు రాశాను, ఎప్పుడో గుర్తులేదంటున్నారు. జయలక్ష్మి గారు కాగితవాడ నుండి రాశారు. ఇక మా సీనియర్ ఫ్రెండ్ రేడియో శ్రోత ఒక ఆయన ఉన్నారు, వారికి వారితో పాటు ఇప్పటికి కూడా కలం స్నేహం ఉందంటున్నారు, కొనసాగిస్తున్నానంటున్నారు. అప్పలరాజు గారు పెడ నుండి, సంతోషం అండి. ఎవరు లేరు నాకు కలం స్నేహితులు అంటున్నారు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుండి. పోర్లేండి, మీరు వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నారు కదా, నో ప్రాబ్లం. కస్తూరి రాముడు, నేను 30 సంవత్సరాల నుండి రాస్తూ ఉంటామంటున్నారు, మేము స్నేహితులం అంటున్నారు పుట్టపాక నుండి భవానీ వెంకట్ గారు. ఇక ఎవరు రాశారు అంటే 20 సంవత్సరాల నుండి వివిధ భారతికి కలం స్నేహితులు మా మౌనిక బాలు వినయ్ కుమార్, మేము రాస్తున్నామంటున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుండి రాస్తున్నారు. మరి ఇంకా ఎవరు రాస్తున్నారు, నిజాంపేట నుండి గణేష్ వేదపతి గారు ఒకప్పుడు రాసేవారు మేడం, ఇప్పుడు రాయటం లేదంటున్నారు, నమస్కారం అని అంటున్నారు. ఇక నాగనాథ్ గుప్తా గారు రాస్తున్నారు, గతంలో ఆకాశవాణిలో పనిచేసే కళాకారులు అలాగే రేడియో శ్రోతలకు ఉత్తరాలు రాసేవాళ్ళం, ప్రస్తుతం మాత్రం సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఫోన్లు చేస్తున్నాము, ఇప్పుడు మాత్రం ఉత్తరాలు ఆకాశవాణి కేంద్రాలకు శ్రోతలు కోరిన పాటల కార్యక్రమానికి పంపుతున్నాము, చాలా సంతోషంగా ఉందంటున్నారు. నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాశారు మనకి. ఇంకా ఎవరు రాశారు, ఇప్పుడు రాయటం లేదు. 56 సంవత్సరాల నుండి నిరంతరం రేడియోకు మాత్రం ఉత్తరాలు రాస్తూ ఉంటాను, చాలా గొప్ప విషయం అండి. మరెవరు రాశారు ఇది? అలాగే మా స్నేహితులు మహమ్మద్ ఇనాయతుల్లా గారికి భవానీపేట వాళ్ళకి రాస్తానంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. ఉత్తరాలు రాసే స్నేహితులు లేరండి, వాట్సాప్ లో ఉన్నారంటున్నారు. చూసారా, అసలు మనం ఒక ఈ ప్రశ్న అడగడం వల్ల మనకు కూడా తెలిసింది, ఇప్పటికీ కూడా చాలా మంది పెన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆ ఉత్తరాలు రాస్తుంటే ఎంత బాగుంటుంది కదా, ఉత్తరం వాళ్ళు రాసిన ఆత్మీయమైన చేతి రాతతో ఉత్తరం అందుకుంటే చాలా గొప్పగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కూడా. మరి ఇది ఇవాళ షో టైమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటుంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 04023240852 23240853 29550923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

0: नमस्कार श्रोताओं, कार्यक्रम एक ही कलाकार में आपका स्वागत है। आज बात उस अदाकारा की जिनकी कजरारी आंखों में गहरी उदासी गहराई।
1: कथय शीर्षिके बीसी भक्
2: बेटर
3: అది మధ్యలో ఒకటి కొత్తది మోడల్ దీనిలో వచ్చింది సార్. అంటే ఓన్లీ మెడ కిందనే హైట్ ఉంది, మిగతా
2: అది పెట్టుకోవచ్చు. సర్వైవకల్ పిల్లో అని లో హైట్ ఉంటది, సపోర్ట్ ఉంటది, అట్లాంటివి పెట్టుకోవచ్చు.
3: ఈ హెడ్ ది లెఫ్ట్ రైట్ ఎక్కడైతే మనం ఈ చౌ పైన వస్తుంది అక్కడ ఇట్లా గుంజినట్టు గుంజినట్టు అవుతుంది. సమ్ టైమ్స్ అంటే మార్నింగ్ 3-4 ఆ టైమ్ లో, ఎర్లీ మార్నింగ్ టైమ్ లో, ఇప్పుడు మామూలుగా మనకి తిమ్మిరి పడితే రిలీజ్ అయితే బ్లడ్ ఎట్లయితే అట్లా సర్కిల్ ఉంటుంది, దాని వల్ల మన మేజర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుంది సార్? అది
2: అంటే నమ్నెస్ ఇవన్నీ వస్తున్నాయంటే మెడలో అది వెన్నపూస అరిగి డిస్క్ అని ఉంటది కుషన్, అది జరిగితే నరం పట్టేసి మీకు ఈ సింప్టమ్స్ వస్తున్నాయి. ఈ తిమ్మిర్లు ఎక్కువైనాయి, గ్రిప్ వీక్ అయింది అంటే గనక ఒకసారి మళ్ళీ స్కాన్ చేసి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. మీకు జస్ట్ పని చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, పడుకుంటున్నప్పుడు ఇబ్బంది ఉంటే మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుని పోస్చర్ కరెక్షన్ చేసుకుంటే తగ్గిపోతుంది. న్యూరోసర్జన్ గానీ ఆర్థోపెడిక్ సర్జన్ గానీ కన్సల్ట్ అయితే
3: సరిపోతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజామాజన్ మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి.
4: నాకు మొఖాల నొప్పులు బాగా మేడం, బాగా మొఖాలు నొస్తాయి, మిరుసులు కూస్తాయి మేడం. డాక్టర్ దగ్గరికి పోయినాం, మెడిసిన్ ఇచ్చిండు, వాడుతున్నాం.
1: మీరు రేడియో సౌండ్ తగ్గించి మాట్లాడరా లేకపోతే దూరంగా వచ్చి మాట్లాడండి.
4: దూరం అయితే మెడిసిన్స్ గా వాడుతున్నాం మేడం, ఆ మోకాల నొప్పులు తగ్గుతలేవు.
2: ఎన్ని రోజుల నుంచి ఉందండి సమస్య?
4: నాకు ఇప్పుడు మోకాల నొప్పులు ఉండబట్టి 5 సంవత్సరాలే.
2: ఓకే, మీ వయసు ఇప్పుడు ప్రస్తుతం?
4: నా వయసు 56 సార్.
2: ఓకే, ఏం పని చేస్తుంటారండి?
4: నేను టైలర్ వర్క్ చేస్తా సార్.
2: ఓకే, అంటే గత 5 ఏళ్లలో నొప్పులు పెరిగి ఇప్పుడు నార్మల్ గా తిరగాలన్న ఇబ్బంది పెరుగుతుందా?
4: అవండి సార్.
2: ఓకే, అదే
4: తిరగ బాగా నొప్పులు బాగున్నాయి.
2: మెట్లు ఎక్కడం దిగడం చేయగలుగుతారా?

0: ఇట్లా ఎక్కడ మెట్ ఎక్కడం దిగడానికి కష్టమైంది.
1: అదే అదే మొక్కల ఆర్థరైటిస్ అరుగుదల లాగానే ఉంది మీరు చెప్పే సమస్యలు బట్టి.
0: అరుగు కొంచెం అరుగుదలా అరుగుతున్నాయని డాక్టర్ అన్నారు.
1: ఓకే, ఎక్స్రేలు అవి ఏమైనా చేయించారండి?
0: చేయించాం సార్.
1: ఓకే, అంటే ట్రీట్మెంట్ మనం ఎక్స్రేలో అది అరుగుదల ఏ స్టేజ్ లో ఉందో దాన్ని బట్టి ఉంటుంది.
0: సార్ మరి నాకు నిద్ర దసుక కాళ్ళు పిక్కలు పట్టడం గాని పిమ్మిర్లు వచ్చడం గాని అవుతుందండి.
1: ఓకే, ఈ క్రాంప్స్ నిద్రలో నైట్ క్రాంప్స్ కి రావడానికి కారణం యూజువల్ గా డీహైడ్రేషన్, నీళ్ళు సరిగ్గా తాగకపోవడము, లేకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, బాడీలో సోడియం పొటాషియం సాల్ట్స్ తగ్గడం కానీ మెగ్నీషియం కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే అవుతూ ఉంటాయి. మీరు నీళ్లు మంచిగా తాగాలి, హైడ్రేషన్ పెట్టుకోవాలి, తర్వాత సప్లిమెంట్స్ వాడుతూ ఉండాలి కాల్షియంకి మెగ్నీషియంకి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నేను ఫస్ట్ కాలర్ ని, నేనే మేడం.
2: చెప్పండి.
3: అయితే ఇది లెఫ్ట్ కాల్ అన్నా చూడు సార్. నమస్కారం సార్.
1: నమస్తే అండి.
3: అయితే ఇప్పుడు లెఫ్ట్ కాల్ అనేది ఎంఆర్ఐ తీయించమన్నారు సార్, ఎంఆర్ఐ స్కానింగ్ తీపిమన్నారు.
1: ఓకే,
3: అయితే దానికి ఖర్చుతో కూడుకున్న పని అంటే ఇప్పుడు నిమ్స్లో హైదరాబాద్ లో చేస్తారా సార్? ఉచితంగా
1: చేస్తారండి, మన ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తారు డెఫినెట్ గా.
3: అంటే నిజామాబాద్ లో లేదంట సార్ ఎంఆర్ఐ?
1: అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉంటుందండి, ఏమైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ అయితే అట్లా చెప్పుండొచ్చు మీకు, కానీ ట్రీట్మెంట్ అయితే అవుతుంది.
3: అయితే నిజాం అది హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఉందంట.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం.
2: చెప్పండి.
4: మరి నిజామాబాద్ జిల్లా జఫ్నాపల్లి మండలం మేడం. అయితే నేను బీడీ లాగా వర్క్ చేస్తా మేడం, బీడీ ఆఫీస్ లో. అయితే బీడీ అంటే బీడ్ స్టార్ట్ చేయడం గంపాలు వస్తాయి మేడం, వాళ్ళకి 30-35 గంపాలు వస్తాయి.
2: ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి.
4: మేము ఎప్పుడు కూర్చుంటే చేస్తాను మేడం వర్క్. కూర్చొని చేయడం వల్ల ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఒక 1 అవర్ రెస్ట్, సాయంత్రం 6 గంటల వరకు కూర్చుంటే వర్క్ చేస్తుంటాం మేడం. వర్క్ చేస్తుంటే మాకు ఏమవుతుందంటే నడుము విపరీతంగా వస్తుంది మేడం. అయితే ఏంటంటే మళ్ళా లెఫ్ట్ లెగ్ కొంచెం తిమ్మూరు వస్తున్నాయి మేడం. అలా ఎందుకు వస్తున్నాయి
1: అంటే ఒకేసారి 7-8 గంటల కింద కూర్చునే ఉంటారా, మధ్యలో లేస్తూ ఉంటారా?
4: మధ్యలో లేవడం అంటే
1: కింద నేల మీద కూర్చుంటారా?
4: నేల మీద సార్.
1: అంటే ఒంగి పని చేయడం వల్ల కూడా రావచ్చు నడుము నొప్పి నేల మీద కూర్చుంటే. కింద నేల మీద కూర్చోడం వల్ల యాక్చువల్ గా మన జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రూజ్ అయ్యి మోకాళ్ళు స్టిఫ్నెస్ అది తగ్గుతుంది, కానీ ఒక ఏజ్ వచ్చాక మోకాళ్ళలో గాని నడుములో గాని అరుగుదల ఉంటే యూజువల్ గా నేల మీద కూర్చోవద్దని చెప్తాం, ఎందుకంటే ఆ ప్రాబ్లం సమస్య ఇంకా పెరుగుతుంది. సో చైర్ మీద గాని స్టూల్ మీద కూర్చొని నడుముకి సపోర్ట్ తీసుకుని పనిచేస్తే బెటర్. అంటే అదే మీరు నడుము మీద ప్రెజర్ పడకుండా సపోర్ట్ తీసుకుని దాని మీద ప్రెజర్ పడకుండా చేసుకోవాలి, లేదంటే సమస్య పెరిగే అవకాశం
4: ఉంటుంది.
1: అంతే, కరెక్ట్ కరెక్ట్. ట్రీట్మెంట్ అంటే అదే, అది పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే ఒంగి చేస్తున్నామో దాని మీద ఒంగకుండా సపోర్ట్ చేసుకుని చూసుకోవాలి, ప్రతి గంటకోసారి లేచి కొంచెం నడుముకి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ కూర్చుంటే ఒకేసారి దాని మీద ప్రెజర్ పడకుండా ఉంటది.
4: లేచిన తర్వాత సాయంత్రం కూడా బాగానే ఉంటాము, మళ్ళీ నైట్ లో పడుకున్నప్పుడు బాగానే ఉంటాం సార్. వర్క్ చేసినప్పుడే కొంచెం నొప్పిగా ఉంటుంది.
1: అదే మచ్చి మీరు అది మీరు చేసినప్పుడే అవుతుంది అంటే అదే దాని మీద ప్రెజర్ పడి అవుతుంది, అది మీరు పనిచేసేటప్పుడు అది ప్రాపర్ సపోర్ట్ అది చేసుకుంటే అదే సెట్ అయిపోతుంది.
4: నా వయసు 30 సంవత్సరాలు సార్.
1: 30 ఇయర్స్. ఓకే ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
5: అండి,
2: చెప్పండి చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: వరంగల్ మాది దయానంద్ కాలనీ మాట్లాడుతున్నా. నా పేరు శోభారాణి.
2: చెప్పండి.
5: 56 సంవత్సరాలు ఉంటాను నేను. నాకు మొక్కలు బాగా నొప్పులు ఉంటున్నాయి సార్.
1: ఎన్నేళ్ల నుంచి ఉందండి?
5: నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది.
1: ఓకే,
5: సో నేను ఆర్థోపెడిక్ కూడా చూపించుకున్నాను.

0: ఓకే,
1: ఎక్స్రే కూడా తీసారు. అయితే ఏమన్నారంటే నాకు మొక్కలు మోకాళ్ళలో ఉండే ఇవి అరుగుతున్నాయి, త్రీ నుంచి ఫోర్ కు రావచ్చు, ఈ స్టేజ్
0: థర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పారు. ఓకే ఓకే, అంటే అదే స్టేజింగ్ ఎక్స్రే లో మనకి మోకాల్ చివర కార్ట్లేజ్ ఉంటది, అది ఎక్స్రే లో అవపడదు, గ్యాప్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ అసెస్మెంట్ చేసి ఏ స్టేజ్ లో ఉందో చెప్తాము. అంటే స్టేజ్ త్రీ లో ఉంది అంటే కార్ట్లేజ్ ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, స్టేజ్ ఫోర్ లో ఇంకా కార్ట్లేజ్ ఉండదు, బోన్ మీద బోన్ టచ్ అవుతా ఉంటది అన్నమాట.
1: సౌండ్ వస్తుంది అప్పుడప్పుడు,
0: శబ్దం కూడా వస్తుంది, కూర్చొని లేస్తూ ఉంటే గానీ లేకంటే కాలు మడుచుకుంటూ ఉంటే. అదే బోన్ సర్ఫేస్ రఫ్ అయితే వస్తుంది, క్రెపిటస్ అంటాం ఆ సౌండ్ ని. సో స్టేజ్ త్రీలో ఉంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి, మోకాల మీద ప్రెజర్ పడే పనులు చేయొద్దు, కింద కూర్చోడం మెట్లు ఎక్కడము. తర్వాత కార్ట్లేజ్ సప్లిమెంట్స్ ఉంటాయి, అంటే కొత్త గుజ్జు ఏమీ రాదు కానీ ఉన్న గుజ్జుని మనము న్యూట్రిషన్ మెయింటైన్ చేయడానికి. ఈ వెయిట్ కంట్రోల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకుని మనం కంట్రోల్ చేయొచ్చు ఇంకా ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా. ఎందుకంటే ఫోర్త్ స్టేజ్ కి ఒకసారి వచ్చిందంటే మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆప్షన్, ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ కావాలి అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. టాబ్లెట్స్ వాడుకోవాలి, తర్వాత మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి చేసుకోవాలి, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం, మోకాళ్ళ మీద ప్రెజర్ పడకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దు, కింద కూర్చోడం అవన్నీ చేయకూడదు. బాడీ వెయిట్ కూడా కంట్రోల్ లో ఉంచుకోవాలండి, అది కూడా ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఈ పనులు చేస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ త్వరగా అరగకుండా కాపాడుతుంది అన్నమాట.
1: ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటాను, ఎక్కడం గానీ కింద కూర్చోవడం గానీ ఏం చెయ్యను.
0: ఓకే, థర్డ్ స్టేజ్ లో మీకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సరిపోతుంది. పెయిన్ ఎక్కువ ఉంటే మనం ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం, స్టీరాయిడ్ అని లేకపోతే హైలరోనిక్ యాసిడ్, అవి చేయించవచ్చు, మీకు తాత్కాలికంగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది దానివల్ల.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మెడనొప్పి అలాగే మోకాళ్ల నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29555 09 23 ఈ నెంబర్లకు కాల్ చేసి మెడనొప్పి మోకాళ్ల నొప్పి గురించి మీకు ఏమైనా సమస్యలుంటే నేరుగా డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో నమస్కారం మేడం, నేను రంగారెడ్డి జిల్లా మియానెడ్డి దగ్గర నుంచి చేస్తున్నాను. ఈ డాక్టర్ గారికి నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
5: ఈ మధ్యాహ్నం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కువగానే జరిగిన మొఖాలు నొప్పులు అనిపిస్తున్నాయి సార్.
0: ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇబ్బంది?
5: అంత 3 మంత్స్ అవుతుంది.
0: ఓకే,
5: ఈ మనిషి వెయిట్ పెరగడం వల్ల కూడా మొక్కలు నొప్పులు వస్తాయా, లేక ఇంకొకటి వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా నొప్పులు వస్తాయా కొంచెం చెప్తారా?
0: వెయిట్ ఎక్కువ ఉంటే కూడా వస్తుంది, ఎందుకంటే మనము బాడీ వెయిట్ అంతా మోకాల నుంచే కిందకి వెళ్తుంది. సో బాడీ వెయిట్ పెరిగితే ఆబ్వియస్ గా లోడ్ అంతా మోకాల మీద పడి త్వరగా అరిగే అవకాశం ఉంది. మీ ఏజ్ ఎంత అండి?
5: 56 సార్.
0: ఓకే, వెయిట్ ఎంత ఉంటారు?
5: 75-72 ఉంటారు సార్.
0: ఓకే, హైట్?
5: హైట్ 5-5 ఉంటారు సార్.
0: ఓకే ఓకే, సో ఐడియల్ గా 65 అలా ఉంటే ప్రాపర్ హైట్ మీ వెయిట్ కి, ప్రాపర్ వెయిట్ మీ హైట్ కి. అది వెయిట్ పెరుగుతా ఉంటే ఏమవుతుందంటే మోకాల మీద ఆబ్వియస్ గా బాడీ వెయిట్ పెరిగి ఆ కార్ట్లేజ్ మీద ప్రెజర్ పెరిగి ఇంకా త్వరగా అరిగే అవకాశం ఉంటుంది. సో బాడీ వెయిట్ కంట్రోల్ లో ఉంచితే అరుగుదల అనేది అంటే పూర్తిగా ఆగదు, తగ్గుతుంది. మనం ఏజింగ్ ప్రాసెస్ వల్ల అరుగుతుంది అన్నమాట, వేరేంటే

0: వల్ల కార్ట్లేజ్ మోకాల్లో గుజ్జు. ఏజ్ పెరిగితే జుట్టు ఎలా తెల్లబడుతుందో, మొహం మీద రింకిల్స్ ఎలా వస్తాయో, కార్ట్లేజ్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ వేర్ అండ్ టెర్ వల్ల అవుతుంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటే త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది.
1: ఈ వాటర్ 5 లీటర్స్ 4-5 లీటర్స్ తీసుకోవడం వల్ల బాడీకి మొత్తం కాళ్ళ వరకు వాటర్ సప్లై అవుతుందా సార్?
0: అంటే అది మనం హైడ్రేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన కార్ట్లేజ్ లో మ్యాట్రిక్స్ అదంతా కూడా మన వాటర్ మాలిక్యూల్స్ తో ఉంటుంది. సో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే బాడీలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అవంతా కూడా మంచిగా ఫిల్టర్ అయి వెళ్తాయి. అది హైడ్రేషన్ మంచిగా ఉంటే ఇబ్బంది, దాని ఫ్లూయిడ్ మెయింటైన్ అవుతుంది. అంతేగాని ఎక్కువ వాటర్ తాగితే గుజ్జు పెరుగుతుంది అంటే అది పూర్తిగా కరెక్ట్ కాదు. కాకపోతే యాడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా పేరు రాజు. ఏజ్ 4 ఉంటుంది మేడం. హలో
0: హలో చెప్పండి.
2: చెప్పండి
0: నమస్కారం. నమస్కారం అండి.
3: నా ఏజ్ 4. నేను డ్రైవర్ గా చేస్తాను. ఒక 2-3 డేస్ నుంచి సార్ లెఫ్ట్ సైడ్ లో బాగా పెయిన్ వస్తుంది. కూర్చుంటే లే వస్తలేదు, లేస్తే కూర్చోవట్లేదు.
0: మోకాళ్ళోనండి?
3: అంటే జస్ట్ నడుము దగ్గర సార్.
0: నడుము దగ్గర, తుంటి దగ్గర, హిప్ జాయింట్స్ లోనా?
3: అవును సార్. అవును సార్.
0: ఓకే ఓకే. అంటే ఏమైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడేనా లేకపోతే ఏమైనా దెబ్బ తగలడం అట్లా అయిందా?
3: దెబ్బ ఏం తగలలేదు సార్. ఇప్పుడు డ్యూటీ కూడా చేయక దాదాపు ఒక 1 మంత్ అవుతుంది సార్.
0: ఓకే.
3: 2-3 డేస్ ఆటోమేటిక్ గా నొప్పి వస్తుంది.
0: ఓకే. రెస్ట్ లో కూడా ఉంటదా అండి, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు, నుంచున్నప్పుడు, నడిచినప్పుడు ఉంటుందా?
3: ఓన్లీ ఇప్పుడు కూర్చున్నామంటే కూర్చోరావట్లేదు సార్. నిల్చున్నామంటే నిల్చోవడం కూడా కష్టంగా అవుతుంది. నడుస్తుంటే కొద్దిగా మామూలుగానే ఉంటుంది.
0: ఓకే. అది నడుము నుంచి కింద వరకు లాగినట్టు ఏమైనా అనిపిస్తుందా నొప్పి?
3: లాగినట్టు మాత్రం
0: ఏం లేదు. నాగినట్టు గానీ తిమ్మిరిలాగా గానీ ఏం లేదు. ఓకే. నడుంలో స్ప్రెయిన్ అయి ఉండొచ్చు, లేకపోతే హిప్ జాయింట్ లో తుంటి ఎముక చుట్టూ ఉన్న కండరాలు పట్టుకుంటే ఇలా అయ్యే అవకాశం ఉంది. 2 రోజులే కాబట్టి అందులో దెబ్బ తగలలేదు. ఆ జాయింట్ రెస్ట్ తీసుకుని జాయింట్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. తగ్గకపోతే గనక ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ ని కన్సల్ట్ అయితే బెటర్ అండి.
2: డాక్టర్ శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు అందరిని ఆర్థోపెడిక్ డాక్టర్ ని సంప్రదించాలని, అసలు సంప్రదించిన తర్వాత ఇది ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి?
0: అంటే ఇప్పుడు ఎల్డర్లీ పర్సన్, ఏజ్ పెరిగింది, నీ పెయిన్ తో ప్రెసెంట్ అవుతున్నారు అంటే మనం ఫస్ట్ ఎక్స్రేస్ తీస్తాము. సింపుల్ టెస్ట్. ఎక్స్రేస్ లో గనక మనకి జాయింట్ స్పేస్ తగ్గింది అంటే దాన్ని బేసిక్ గా కార్ట్లేజ్ డీజనరేషన్ వేర్ అండ్ టేర్ ని మనం ఆర్థరైటిస్ అని అంటాము. సో ఆ ఎక్స్రేస్ లో జాయింట్ స్పేస్ రిడక్షన్ ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1-4. సో స్టేజ్1, స్టేజ్2 యూజువల్ గా మనము ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ మెయింటెనెన్స్, దీంతోనే మోస్ట్ పేషెంట్స్ మంచిగా రెస్పాండ్ అవుతారు. స్టేజ్3లో జాయింట్ స్పేస్ ఇంకొంచెం తగ్గి పక్కన ఆస్టియోఫైట్స్ అండ్ రఫ్ బోన్ జనరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళల్లో అప్పుడప్పుడు మెడికేషన్ తో అంత రెస్పాన్స్, లేకపోతే ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ అండ్ మోకాళ్ళ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం. 4th స్టేజ్ గనక పేషెంట్ ప్రెజెంట్ అయ్యారు అంటే కార్ట్లేజ్ పూర్తిగా వేరౌట్ అయిందని, ఇంకా అట్లాంటి స్టేజ్ లో మనము సర్జరీస్ అడ్వైస్ చేస్తామండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ నేను, నమస్తే సార్, నర్సింగ్ గారు హైదరాబాద్.
0: నర్సింగ్ గారు నమస్కారం అండి, చెప్పండి.
4: సార్ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది, ఇందాక మీరు నడుము అన్నందుకు నా ఫోన్ చేసినాను. ఇట్లా కుర్చీలో కూర్చొని కొద్దిగా రాంగ్ పొజిషన్ లో కూర్చున్నారు సార్, ముందర కాళ్ళు పెట్టి.
0: ఓకే.
4: అట్లా ఏమైందంటే కింద వెన్నుపూస బాగా ప్రెస్ అయ్యి ఉన్నట్టుంది, నొప్పి అవుతుంది సార్ బాగా.
0: కూర్చున్నప్పుడే ఉంటుందా అండి ఇబ్బంది?
4: కూర్చున్నప్పుడు, బండి నడిపేటప్పుడు అవుతుంది సార్. ఇది 1 మంత్ అయింది జరిగి.
0: ఓకే. నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు బానే ఉంటుందా?
4: పడుకునేటప్పుడు ఏం లేదు.
0: ఓకే.
4: కింద లాస్ట్ పిరుదుల
0: మధ్యలో. ఓకే. టెయిల్ బోన్ అంటాము వెన్నపూస చివరి భాగంలో.
4: నేను కూర్చోవడమే రాంగ్ పొజిషన్ లో కూర్చున్నా, కొద్దిగా వర్క్ లేకపోతే రిలాక్స్ గా.
0: ఓకే ఓకే.
4: ముందర కాళ్ళు పెట్టి ఇట్లా కుర్చీలో రిలాక్స్ చూసినా ప్రెస్ అనేది ప్రెస్ అయింది బాగా.
0: ఓకే, ఇది మీ సమస్యని కాక్సిడైనియా అంటామండి, ఇది ప్రాబ్లం.

0: ప్రాబ్లం ని వెన్నపూస ఎముక చివరి భాగంలో టేల్ బోన్ అంటాము. దాని ఇంప్రాపర్ పొజిషన్ అంటే రఫ్ సర్ఫేస్ మీద కూర్చున్నా చాలాసేపు గట్టి సర్ఫేస్ మీద కూర్చుంటే దాని మీద ప్రెజర్ పడి అలా అవుతూ ఉంటది. దానికి ట్రీట్మెంట్ సింపుల్, మనం కూర్చునే ప్రదేశం సాఫ్ట్ గా కుషన్ తో ఉండాలి. కాక్సిక్స్ పిల్లోస్, డోనట్ పిల్లో అని సపరేట్ స్పెషల్ పిల్లోస్ వస్తాయి, దాని మీద కూర్చుంటే నెప్పున్న భాగం మీద ప్రెజర్ పడకుండా ఉంటది, ఆటోమేటిక్ గా పెయిన్ తగ్గిపోతుంది.
1: ఇప్పటికి నేను అయింది సార్, అది కొద్దిగా డాక్టర్ దగ్గర కూడా పోలేదు నేను.
0: ఓకే,
1: ఏమైతుంది అన్నట్టుగా. యాక్చువల్లీ నాకు షుగర్ వస్తే కూడా నేను రెండు మూడు రోజులు తగ్గిపోతుంది నాకు.
0: ఓకే, అంటే మీరు చెప్పే సమస్య బట్టి అదే వెన్నపూస చివరి భాగంలో వస్తుంది, బటక్స్ మధ్యలో కాక్సిక్స్ పెయిన్ అంటారు. కూర్చున్నప్పుడు దాని మీద ప్రెజర్ పడకుండా కుషన్ అది వేసుకుంటే అది యూజువల్ గా 4 నుంచి 6 వారాలు పడుతుంది తగ్గడానికి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండలం మంత్రి గ్రామం మేడం. నడుము నొప్పి బాగా నొప్పి నొప్పి లేస్తుంది, వర్క్ చేస్తే మేము కట్టుకోలేము. ఒక మేక కూర కొట్టాలంటే 2 గంటలు అవుతుంది.
0: ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇబ్బంది?
3: ఒక 2-3 సంవత్సరాలు అయితే సార్.
0: ఏం పని చేస్తారు?
3: మటన్ కొట్టుడు, కట్టుకోలేము మటన్ కొట్టుడు. నాక కూర కొట్టాలంటే 2 గంటలు అవుతుంది.
0: ఓకే ఓకే. ఇప్పుడు నడుము మీ పని చేసేటప్పుడే ఉంటదా నొప్పి, రెస్ట్ లో కూడా ఉంటదా నొప్పి?
3: రెస్ట్ లో ఉండదు, పని చేసేటప్పుడే ఉంటది. మనం కొంచెం అటు ఇటు నడుస్తాం, రెప్రేట్ కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇక డాక్టర్ కు నిజాంబాలో చూపించిన గోళీ లేసుకుంటే తగ్గుంటది, మళ్ళా వర్క్ చేసేటప్పుడు మటన్ వస్తుంది.
0: ఓకే, అదే మీరు అది పని చేసేటప్పుడు వంగకుండా చూసుకోవాలి. నడుంకి బెల్ట్స్ వస్తాయి, లంబార్ బెల్ట్ అని, అది బెల్ట్ వేసుకుని పని చేస్తే నడుం మీద ప్రెజర్ పడకుండా ఉంటది.
3: మరి బెల్ట్ ఎక్కడ దొరుకుతా సార్? మరి హాస్పిటల్ లేకపోతే మెడికల్?
0: దొరుకుతుంది బెల్ట్ మీకు, ఫార్మసీస్ లో దొరుకుతాయి.
3: ఎక్కడ దొరుకుతుంది సార్?
2: మెడికల్ షాప్ లో దొరుకుతుంది అంటండి.
3: మెడికల్ షాప్ లో దొరుకుతుంది. నమస్తే మేడం, ఒక రిక్వెస్ట్ సార్.
0: చెప్పండి.
3: హలో, ఇక మా బాయి 55 సంవత్సరాలు ఉంటాయి, బీడీలు ఎత్తది, హౌస్ వైఫ్, కూర్చుంటే బాగా నడుపు నొత్తది, మిడుసులు నొత్తాయి అంటది.
0: కూర్చుంటే వస్తుందా?
3: కూర్చుంటాను వస్తుంది.
0: కాళ్ళు కూడా గుంచుతాయా?
4: అయ్యో, రొట్టెలు చపాతీ చేసి నిలబడి చేసేట్టుగా నడుము వస్తున్నది. మళ్ళా తర్వాత ఇట్లా మోకాలు లేవ రాకుండా నొప్పులు బగ్గ అవుతున్నాయి. మస్తు మందులు వాడినా సార్?
0: మందులు వాడినా గానీ తగ్గట్లేదమ్మా. ఎప్పుడు ఇది పని చేసినప్పుడే ఉంటదమ్మా, లేకపోతే రెస్ట్ లో కూడా అనిపిస్తుందా ఈ నొప్పులన్నీ?
4: పని చేసినప్పుడే ఉంటది, కొంచెం అంతా ఆరామ్ తీసుకున్నప్పుడు కొంచెం ఉంటది. ఎందుకంటే ఎప్పుడు పని చేసినప్పుడు, మళ్ళీ బీడీ చేసినప్పుడు, ఇక మా తర్వాత నొప్పులు గోళ్ళు ఎక్కేసుకుంటే కిచెన్ పాపలో అంటే 3 రోజులకు 1 సారి 2 రోజులకు 1 సారి వేసుకుంటున్నా.
0: అదే దీర్ఘకాలికంగా కూడా వాడకూడదు నొప్పి గోళీలు, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే మీరు కూర్చున్నప్పుడు నడుంకి ప్రాపర్ సర్పోర్ట్ ఉండేలా కూర్చోవాలి, కింద కూడా ఎక్కువసేపు కూర్చోవద్దు మోకాలు నొప్పి ఉంటే. అది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
4: అంటే నేను ఇంత ముందు అది
0: ఏదైనా మీరు సపోర్ట్ చైర్ మీద అట్లా కూర్చుంటే పీట మీద గానీ చైర్ మీద గానీ నడుం మీద మోకాల మీద ప్రెజర్ పడకుండా ఉంటది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి.
2: నమస్తే అండి,
5: చెప్పండి. నా పేరు ఆనంద్ మేడం, నాకు డాక్టర్ గారు అండి.
0: చెప్పండి ఆనంద్ గారు.
5: సార్ నమస్తే అండి.
0: నమస్కారం
5: సార్. కింద వచ్చినప్పుడు పైకి సపోర్ట్ లేదు, నేను లేవలేనండి. ప్రాబ్లం అయితే నాకు నొప్పిగా ఏమనిపి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మ, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా. శుభ మధ్యాహ్నం డాక్టర్ గారికి, మీకు.
0: నమస్కారం
2: అండి, చెప్పండి
6: అమ్మా. నేను చాలా డాక్టర్ గారు నమస్కారం సార్.
0: నమస్కారం గుప్తా గారు, చెప్పండి.
6: నేను చాలా సంవత్సరాలు పెట్టి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నానండి. ఈ మధ్య కొత్త ఇప్పుడు వైద్యంలో ఏమైనా ఈ నా అనారోగ్యానికి ఏమైనా మంచి మందులు ఏమైనా వచ్చాయా, పూర్తి శాశ్వత సమాచారం పరిష్కారం ఏమైనా వచ్చాయా అని ఆశపడుతూ మిమ్మల్ని ప్రాధాన్యపూర్వకంగా అడుగుతున్నాయండి.
0: దీనికి ఏమైనా ఇప్పుడు మందులు వాడుతున్నారండి?
6: అంటే శోధన కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను అంతే అండి, ప్రత్యేకించి ఏమీ లేదండి.
0: ఓకే, అంటే దీనికి హెచ్ఎల్

0: B27 అని టెస్ట్ ఉంటుంది, అది చేసి డయాగ్నోసిస్ అప్పుడే వచ్చింది. ఓకే, అంటే టోఫాసినిటిబ్ అని డ్రగ్ ఉంది, కానీ మనము ఫస్ట్ పేషెంట్ ని ప్రాపర్ గా ఎగ్జామిన్ చేసి తర్వాతే మనం ప్రిస్క్రైబ్ చేస్తాము.
1: పూర్తిగా తగ్గే అవకాశం ఉందా సార్?
0: అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారండి దీన్ని. సో ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ అయ్యే వస్తుంది. సో మెడిసిన్స్ వాడుకుంటే రెమిషన్ లో ఉంటది, తీవ్రత తగ్గుతుంది. దీర్ఘకాలికంగా మందులు వాడుకోవాలి, జాయింట్ స్ట్రెచింగ్, స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవాలి.
1: అంటే పూర్తి సమాచారం, పూర్తి పరిష్కారం లేదని అన్నారండి, త్వరలో వస్తుంది. మీరు ధైర్యంగా ఉండదని మీరు చెప్పినట్టు చెప్పేవారండి, ఏమైనా అవకాశం వచ్చిందా సార్ అని మిమ్మల్ని అడుగుతున్నాను.
0: అంటే ఇబ్బంది అయితే తగ్గుతుందండి, ఇప్పుడు ఉన్నట్టే ఉండదు, మీకు సింప్టమ్స్ తగ్గుతాయి, జాయింట్ లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బేసిక్ గా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుమూస ఎముక వెనుకాల ఉన్న లిగమెంట్స్ అన్ని గట్టిగా అయిపోతాయి అన్నమాట, ఫ్యూజ్ అయిపోతాయి. సో మీరు బెండ్ అవ్వాలన్న ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఆ ప్రాబ్లం కి. అదే బైన స్పైన్ అంతా స్టిఫ్ అయిపోతుంది అన్నమాట. మెడికేషన్
1: మందులు చెప్పారు కదా, టాబ్లెట్ పేరు చెప్పరా సార్? డాక్టర్ గారు ఒక్కసారి రిపీట్ చేసి చెప్పరా?
0: అంటే అది ప్రిస్క్రిప్షన్, మేము ఓవర్ ద కౌంటర్ ఇయ్యలేమండి, పేషెంట్ ఎగ్జామిన్ చేశాక ఇవ్వాలి, అందుకని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మీరు డాక్టర్ ని సంప్రదిస్తే ప్రిస్క్రైబ్ చేస్తారు.
1: అందాక వాటాక్ కొద్ది డాక్టర్ గారికి వెళ్లే వరకైనా సరే వాటాక్ కొద్ది లూజ్ అవటం, కండరాలు లూజ్ అవటం అయినా మెడిసిన్ అడుగుతున్నాను.
0: అంటే మేము అడ్వైజ్ ఇవ్వగలుగుతాము, ప్రిస్క్రిప్షన్ ఓవర్ ద పేషెంట్ చూడకుండా ఇవ్వకూడదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం వరంగల్ అండి, ఇక్కడ రూరల్ కొమ్మాల గ్రామం తిరుమలేష్ అండి.
2: తెప్పండి తిరుమలేష్ గారు.
3: సార్ నమస్తే సార్, డాక్టర్ సార్.
0: నమస్కారం తిరుమలేష్ గారు, చెప్పండి
3: సార్. ఇక్కడ పొలంలో ఒక్కో రోజు ఇక్కడ మన వరి పొలంలో దిగబడు, అంటే కొంచెం బురదలో నడిచిన రోజు ఒక రెండు మూడు రోజులు దాకా మోకాలు నొప్పులు పోవట్లేదు సార్.
0: అంటే మధ్యలో వచ్చి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందండి, లేదంటే అలానే ఉంటుందా?
3: ఒక రెండు మూడు రోజులు అవస్థ ఉంటుంది. అయితే దాని వల్ల ఏంటి మోకాలు నొప్పులు వచ్చినాయి, నాకు నా వయసు 40 సంవత్సరాలు మొఖాలు నొప్పులు ఇట్లా వచ్చేసినాయా, ఒక రెండు మూడు రోజులుగా ఉంటాయి, తర్వాత ఫ్రీ అయిపోతుంది.
0: కింద కూర్చొని వ్యవసాయం చేసినప్పుడు వస్తుంది, లేదంటే రాదు, అంతేనా?
3: అవును సార్. ఇక్కడ ఈ పచ్చి మన పశువులకి వేసే పచ్చి కట్టలు గానీ మెడల్ మీద మోసినప్పుడు మెడలు ఒక రెండు మూడు రోజుల దాకా బాగా ఊసిపోయినట్టుగా, అంత ఇటు అటు ఒక బెలూన్ లెక్క ఊగినట్టు అయిపోతుంది సార్. మళ్ళా ఆటోమేటిక్ గా ఒక రెండు మూడు రోజుల తర్వాత సెట్ అవుతున్నాయి. దీని వల్ల ఎట్లాంటి మరి ఏంటి, ఏం తీసుకోవాలి, కేర్ ఎట్లా ఉంటుంది అని చెప్తున్నాం సార్.
0: కేర్ అంటే అది పని వల్లనే వస్తుంది, ఆక్యుపేషనల్ హజార్డ్ అంటాం. అంటే కింద ఎక్కువసేపు కూర్చుని బరువులు చేయడం వల్ల మోకాల మీద ప్రెజర్ పడుతుంది. పైన అయితే పూర్తిగా ఆపలేరు కాబట్టి మీరు కూర్చుంటున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా ఉండాలి. ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చుంటే చుట్టుపక్కల కండరాలు కూడా వీక్ అయ్యి జాయింట్ మీద బోన్ మీద ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో గంటకోసారి లేచి జాయింట్ కొంచెం స్ట్రెచింగ్ చేసుకుని మళ్ళీ కూర్చుంటే దాని మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటుంది. అంటే దిండు మరీ లావుగా ఉంటే ఏమైతుంది అంటే మెడకి కర్వ్ ఉంటది, లార్డోసిస్ అని. కర్వ్ మళ్ళీ స్ట్రేట్ అయితే మళ్ళీ మెడ చుట్టూ నరాలు పట్టే అవకాశం ఉంటది. సో
3: పరిమితంగా
0: చిన్న సైజ్ పిల్లో పెట్టుకోవచ్చు, అసలు పెట్టుకోకపోతే బెస్ట్. అసలు లేదంటే ఇబ్బందిగా ఉంది అంటే మీరు చిన్న బెడ్షీట్ గానీ సన్న పిల్లో గానీ పెట్టుకోవచ్చు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్కారం. మేడం మాది మహబూబాబాద్ జిల్లా చిన్నముప్పారం గ్రామం మేడం. నా పేరు చందర్ అండి.
2: చెప్పండి చందర్ గారు.
4: నేను టైలరింగ్ చేస్తాను మేడం. అయితే నాకు ఈ మెడనొప్పి స్టార్ట్ అయింది మేడం, ఒక 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం మెడనొప్పి. నేను డాక్టర్ గారికి కూడా ఆర్థోపెడిక్ గారికి వెళ్ళాను గానీ ఇంకా తగ్గట్లేదు మేడం.
0: చందర్ గారు ఇప్పుడు ఈ మెడ నొప్పి వచ్చినప్పుడు, నమస్తే అండి, మెడ వరకే ఉంటదా నొప్పి, చెయ్యి వరకు లాగడం తిమ్మిరి అట్లా ఏమైనా ఉంటుందా?
4: ఓన్లీ మెడ మీదే బాగా ఉంటుంది సార్, ఓన్లీ మెడ వరకు.
0: మీ వయసు ఎంత ఇప్పుడు?
4: నాది 45 అట్లా ఉంది సార్.
0: ఓకే ఓకే. దీంతో పాటు తలనొప్పి గానీ తల తిరగడం అట్లా ఏమైనా ఉంటుందా?
4: అట్లాంటి కూడా ఏం లేదు సార్.
0: ఓకే, పని చేసినప్పుడే ఉంటుంది నొప్పి.

0: సార్ ఈ ట్రైనింగ్ వల్ల లేకపోతే ఏమైనా ఆలోచన వల్ల కూడా ఈ మరి నొప్పి లాంటివి వస్తాయి అనేది ఒక డౌట్ సార్. మరి
1: పని వల్లనే వస్తుంది, ఆలోచన వల్ల అదే వస్తే మీకు స్ట్రెస్ వల్ల హెడ్ ఏక్ రావడం కానీ వర్టిగా ఉంటారు, తల తిరగడం అట్లాంటి సమస్యలు కూడా రావచ్చు. అవేమీ లేవు, మెడ దగ్గరే ఉంది, చేతులు కూడా లాగట్లేదు అంటే మెడ మీద ప్రెషర్ పడే అవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. సో మీరు పనిచేసేటప్పుడు మెడ మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి, ప్రాపర్ గా సపోర్ట్ తీసుకుని మెడకి అది. తర్వాత ఎక్సర్సైజ్ ఉంటాయి మెడ చుట్టూ కండరాలు గట్టిపడడానికి, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి మెడకి సపోర్ట్ కూడా స్ట్రెంగ్త్ వస్తుంది.
2: డాక్టర్ శ్రవణ్ గారు, ఫైనల్ గా టైం అయిపోయింది కాబట్టి ఇలాంటి నొప్పులు వచ్చిన వాళ్ళు లేకపోతే ఫర్దర్ గా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
1: సో ఇప్పుడు సర్వైకల్ నెక్ స్పాండిలోసిస్ ఆర్ సర్వైకల్ డిస్క్ బల్జెస్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మనం కాల్స్ లో కూడా చూసాము, చాలా మంది ఆక్యుపేషన్ లో పెయిన్ వస్తుంది, వాళ్ళు వర్క్ చేసినప్పుడు వస్తుంది. సో డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా ఎర్గోనామిక్స్ అంటాం, సో వాళ్ళ డెస్క్ పొజిషన్ మార్చుకుని ప్రాపర్ సపోర్ట్ ఉండాలి నెక్ కి, వాళ్ళ స్క్రీన్ ప్రాపర్ డిస్టెన్స్ లో మెయింటైన్ చేయాలి, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి సో దట్ నెక్ మీద ప్రెషర్ పడకుండా. అట్ ద సేమ్ టైం డైట్ విషయానికి వచ్చేసరికి బేసిక్ గా మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మన మజిల్స్ కి కానీ బోన్స్ కి కానీ కాల్షియం ఇస్ ఇంపార్టెంట్, అండ్ మజిల్ స్ట్రెంగ్త్ కోసం ప్రోటీన్ ఇంపార్టెంట్. సో మన డైట్ లో రొటీన్ గా తీసుకునే డైట్ లో ఈ రెండు యాడిక్యువేట్ గా ఉండేలాగా చూసుకోవాలి. సో కాల్షియం ఇస్ మిల్క్ ఇస్ రిచ్ ఇన్ కాల్షియం, రాగి ఇస్ రిచ్ ఇన్ కాల్షియం, దెన్ ప్రోటీన్ కూడా ప్రాపర్ ప్రోటీన్, వెజిటేరియన్ సోర్స్ అయితే మనం పన్నీర్ గానీ సోయా గానీ, నాన్ వెజ్ అయితే యానిమల్ ప్రోటీన్.
2: ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటారు ప్రతి ఒక్కరికి, ఏ వయసులోనైనా కూడా. చాలా చక్కగా చెప్పారు శ్రవణ్ కుమార్ గారు మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కి, నెక్ పెయిన్స్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే నీ పెయిన్స్ గురించి కూడా చాలా ఓపిక్ గా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలండి మీకు, నమస్కారం.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.